ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్విని మాసం 4వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 26వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 49 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి అభిమాన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

యజ్ఞశత్తనతవత్తల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల

తేతి తవ పాణి తల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతో.

శిశోరమృతాయ మానం ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఇప్పుడు కొన్ని భక్తి గీతాలు విందాం.

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నవిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు గ్రామీణ కళాకారులు పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత హస్తకళలు ఆహార పదార్థాలు సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళలను తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026

0: కార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజ పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
1: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే CSR కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: AI సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట స్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో AI QR కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీ నరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపర్చిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్లుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్ బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి

0: గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్ కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్ స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. జిల్లా ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు అమరశిల్పి నాటకం చివరి భాగం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈరోజు సుధా రఘునాథన్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. 8:30 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఉదయం 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు రిలే ఉంటాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం. ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఈరోజు పురుగు మందుల పిచికారీ తర్వాత మేత మేసిన పశువులకు వచ్చే దుష్పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై మామూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయం చేసేవారు అర్షం సదానందం. అనంతరం కూరగాయల సాగులో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామ రైతు భిక్షపతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ అర్షం సదానందం. అనంతరం 7:45 చిత్రసీమ రాత్రి

9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారం. 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. రాత్రి 10 గంటలకు ఏషియన్ గేమ్స్ 2026 హైలైట్స్ ప్రసారం అవుతాయి. ఇక రాత్రి 10:20 నుంచి ప్రసార సమాప్తి వరకు, అంటే రాత్రి 11 గంటల వరకు జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా మెప్పి వివరాలు మీకు అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్.
1: ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 1,81,295 మందికి నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 1,79,572 మంది ఓటర్లకు అందాయని, ఇంకా దాదాపుగా 2,000 నోటీసులు జారీ చేయాల్సి ఉందని, హియరింగ్కు హాజరు కాక 1,32,833 నోటీసులు రద్దయ్యాయని అన్నారు. ఓటర్ల పారదర్శకతలో భాగంగా నోటీసులు జారీ, హియరింగ్, క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్ఓలకు అందిన 6, 7, 8 ఫారం దరఖాస్తులను వేగవంతంగా విచారణ చేసి పెండింగ్ నోటీసులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించేలా చేసి ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ గోపాల్ నాయక్ అన్నారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 10,358 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,464 ఇళ్లు గృహప్రవేశాలు పూర్తయ్యాయన్నారు. 1,738 ఇళ్లు ప్రారంభించాల్సి ఉందని, మరోసారి నోటీసులు ఇచ్చి ప్రారంభించకుంటే రద్దు చేస్తామన్నారు. నిబంధనల ప్రకారం 750 అడుగుల్లో మాత్రమే ఇంటి స్లాబ్ ఉండాలని కొందరు అతిక్రమించడం జరిగిందని, దీనికి ఇప్పటి వరకు ప్రభుత్వం సడలింపు ఇచ్చిందన్నారు. 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో 750 చదరపు అడుగులు దాటితే బిల్లులు రావన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో 204 కోట్ల రూపాయలను జమ చేసిందని, పనులు జరిగిన మేరకు బిల్లులు మంజూరవుతాయని, చివరి బిల్లులో మాత్రమే కాస్త జాప్యం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను పబ్లిక్ స్కూల్గా ప్రభుత్వం ఎంపిక చేసిందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. పాఠశాలలో దాదాపుగా 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, ఈ పాఠశాలను ఆధునీకరిస్తే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అన్నారు. దశాబ్దాలుగా చక్కటి బోధన ఫలితాలు అందిస్తున్న పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన గదులు, ల్యాబ్స్, పరికరాలు, ఫర్నిచర్ లాంటి సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించేలా నిర్వహిస్తున్న పోషక మాసోత్సవాలు 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి పాండు నాయక్ తెలిపారు. జిల్లాలో ఉన్న 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 4,500 మంది గర్భిణీలు, దాదాపుగా 3,000 మంది బాలింతలు, 40,000 మందికి పైగా 6 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారన్నారు. వీరందరికీ పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు. అలాగే పిల్లల బరువు, కొలతలు సేకరించి తక్కువ బరువున్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, ఉడికించిన కోడిగుడ్లు, మురుకులు, బాలామృతం పంపిణీ చేస్తున్నామన్నారు. చేయూత పింఛన్లకు అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి చిన్న ఓబులేసు తెలిపారు. ప్రభుత్వ ఆదేశంతో జిల్లాలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత చేనేత కార్మికులు, తలసీమియా బాధితుల నుంచి 14,000కు పైగా దరఖాస్తులు

ఉందాయని అన్నారు. మొబైల్ యాప్లో 12 రకాల ప్రశ్నలను నమోదు చేయడంతో పాటుగా దరఖాస్తుదారుల ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామన్నారు. ఆదాయ పత్రం, రేషన్ కార్డు, 3 ఎకరాల్లోపు పొలం వివరాలను, ఒంటరి మహిళల సంబంధిత పత్రాలను, కల్లుగీత, చేనేత కార్మికులకు ఆయా శాఖలిచ్చిన గుర్తింపు కార్డు

0: దీనికోసం 23,62,500 గన్నీ బ్యాగులు అవసరం కావచ్చని, ఇప్పటి వరకు గోదాంలలో 96,000 గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. వరి కొనుగోళ్ల కోసం మహిళా సమాఖ్యలు, మెప్మా, సింగిల్ విండోల ఆధ్వర్యంలో 183 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గత రబీలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా రూపొందిస్తున్నామన్నారు.
1: శ్రీ టి విజయ్ కుమార్ అందించిన నాగర్ కర్నూల్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ ట్యాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమాపేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమాపేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్యసమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిద అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం

0: నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్బంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్చ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న, నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం 1 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకోగా అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను

0: రెండవ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగియగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా, దివ్యా దేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమరశిల్పి నాటకం చివరి భాగం.
4: ఎవరు, ఎవరమ్మాయి నువ్వు? ఆ దండాలేమిటి? చంకన ఈ పిల్లగాడెవరు? అయ్యో అయ్యో, అట్టా ఇంటోకు తోసుకొస్తున్నావు ఎవతవే నువ్వు? నా ఇంటికే నేను వచ్చానత్తయ్యా. నేను మీ కోడలు ఐతమ్మను, వీడు మీ మనవడు.
5: ఐతమ్మవా? అంటే ఆటపాటలతో 10 మందిని తన ఇంటికి రప్పించుకునే వనజాక్షి బిడ్డవు కదూ? ఆహా, మీ అమ్మ నిన్ను తల్లాగే చేసింది కదా, మరి మా కోడలు అంటావేమిటి?
4: తనలాగా ఏమీ చేయలేదు నన్ను, నన్ను ఒక ఇంటిదాన్ని చేసింది.
5: అదెట్లా కుదురుతుంది? అసంభవం.
4: ఎట్లా కుదురుతుందో, ఇక్కడే ఉన్నారు కదా మీ కొడుకు, ఆయన్నే అడగండి.
5: ఐతమ్మ చెప్పింది నిజమేనమ్మా. మీకు తెలిస్తే ఒప్పుకోరని ఇన్నాళ్ళు దాచినాను. మేమిద్దరము ప్రేమించుకున్నామమ్మా. ఐతమ్మ నృత్యం, నా శిల్పం రెండూ కలగలిసిన మా బిడ్డడమ్మా వీడు.
6: 10 మంది ముందు తైతక్కలాడేదాంతో నీకు ప్రేమేమిట్రా? నువ్విదేం పాడు పని చేసినావురా?
4: తైతక్కలాడటం కాదు మామయ్య, నృత్యం చేయటం. నా నృత్యం మీరు కూడా చూసినారు.
6: అవునవును, చూడటం అనుభవించటం వరకే తప్ప మీరు అంతకు మించి పనికిరారు. శివన్న, దానింటికి దాన్ని వెళ్ళగొట్టు.
4: ఇదే నా ఇల్లు, ఆయన ఎక్కడుంటే అదే నా ఇల్లు.
7: అట్లనా? కలలో కూడా ఈ ఇంటి కోడలువవుతాననుకోకు. నలుగురిలో మా తాహతేమిటి, నీ తాహతేమిటి?
6: ఓ పిల్ల, నీకు ఆ యోగ్యత లేదు.
4: ఉన్నది లేనిది

0: ఆయనే చెప్పుతారు.
1: అది అట్లా ఎదిరించి మాట్లాడుతూ ఉంటే అలా ఊరికే చూసుకుంటూ ఉంటావేరా?
2: ఊరుకోక ఏం చేయమంటారు నాన్నగారు? నేనే కొడుకుని తీసుకుని అయితను ఇంటికి రమ్మన్నారు.
0: నువ్వే రమ్మన్నావురా? ఎంత పని చేశావురా?
1: ఎవరిచ్చారా నీకు అధికారం? ఇంకా నేను మీ అమ్మ చచ్చిపోలేదురా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా?
0: ఏదో పరువుగా బతుకుతున్నావు. ఇది తెలిస్తే నలుగురు ఏమంటారా? నీ చెల్లెళ్ల పెండింగ్ ఎట్ట అవుతాయిరా నాయన, అదేమైనా ఆలోచిస్తువా? అది నీ మీద మత్తు చల్లిందిరా నాయన, నా కొడుకును మాయ చేసిందిరా దేవుడో.
1: ఒరే శివన్న, నలుగురిలో ఎంత అవమానాల పాలు చేస్తున్నావురా శివన్న.
2: ఇందులో అవమానం ఏమున్నది నాన్నగారు?
1: ఏమున్నదా? మనం శిల్పులం, అది పిచ్చి ఆటతో నలుగురిని ఆకట్టుకునే పిల్ల. దాన్ని పెళ్ళామని పెళ్లి లేకుండానే ఇంటి మీదికి తీసుకువస్తే ఊళ్ళో ఉప్పు కూడా పుట్టదురా.
0: ఆటపాటల పిల్లయితే ప్రేమించుకోకూడదా మామగారు?
1: కూడదు. మీ ఇల్లు 10 మందికి దారి. అయినా ఈ పిల్లగాడు నా కొడుక్కే పుట్టాడని ఏమిటి నమ్మకం?
0: ఎంత మాట అన్నారు, మీరే అలా అనవచ్చునా?
1: అనవచ్చు, అయినా ఉన్న మాటేగా అన్నాను.
2: నాన్నా, అవే మాటలు నాన్నా.
1: నువ్వు అమాయకుడివిరా, నీకు తెలీదు. ఊరుకో, అది మాయల మారి.
0: మీ కొడుకు అమాయకుడా? నేను మాయల మారినా? ఆ మాటకొస్తే ఆయన మాత్రం మీ కొడుకని నమ్మకమేమిటి మావయ్యా?
1: ఎంత మాట అన్నావే,
0: ఎంత బరి తెగించినావే పాపిష్టిదానా?
2: అయితా, ఎంతకు తెగించినావు? మా అమ్మని అవమానిస్తావా?
1: ఆ ఒక్క మాట, ఆ ఒక్క మాట చాలురా, అది ఎంత తెంపరో తెలియడానికి.
0: మీ అమ్మ నన్నానని మీకింత కోపం, మీ నాన్నకు అంత కోపం వచ్చిందే? నన్ను పాపిష్టి టెంపరీ అంటున్నారే, నా శీలాన్ని అవమానించినారే, నాకెంత కోపం రావచ్చునో ఎవరైనా ఆలోచించినారా?
2: ఏమైనా సరే నువ్వు ఆ మాట అనకూడదు. అయితా మా అమ్మగారి కాళ్ల మీద పడి తప్పొప్పుకో.
1: అననీరా అనని?
0: ఏమననీయటమండి, ఏమే, నేను మగనాలిని, పెళ్లి అయినాక పిల్లల్ని కన్నాని, నేను ఈ ఇంటిదాన్ని.
1: ఇంకా మాట్లాడనవసరం. అటు చూడు, ఇరుగు పొరుగంతా ఎట్లా నవ్వుతున్నారు. ఒరే శివన్న, నేను అవమానం భరించలేనురా. అది ఈ ఇంట్లోకి రావాలంటే మా అందరి శవాల మీద నడిచి రావాల్సింది.
2: నాన్నగారు అలా అనకండి, నాన్నగారు అలా అనకండి.
0: అన్నా అనకున్నా జరిగేది అదేరా. ముందు దాన్ని ఇంట్లోంచి తరిమే, లేదా మా చావు చూడు, కళ్ళారా చూడరా.
3: ఎక్కడికి పోను, ఏం చెయ్యను. ఏమండి,
0: మమ్మల్ని ఎడబాపుదామనుకుంటున్నావే దయ్యమా? ఎక్కడికైనా పో, ఎందులో అయినా పడి చావు.
2: అమ్మా, నేనెవరిని వదులుకోలేనమ్మా.
3: అయితే నన్ను మాత్రమే వదిలేస్తారా?
2: అయితా
3: కానియండి, చెడి తల్లిగారింటికి పోను, పోలేను.
0: మీరెవ్వరూ శవాలు కానక్కర్లేదు, నేనే అవుతాను.
3: తల్లి లేని ఈ పిల్లవాడిని తండ్రి కూడా లేకుండా చేయలేను. నేను మీకే వదిలిపోతున్నాను. మీ అమ్మ అన్నట్లు ఎక్కడైనా పడి చేస్తాను, కానీ ఈ అవమానం నేను భరించలేను. మీరందరూ సుఖంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను.
2: అలా ఉడుకొద్దు అయితా, ఆగు, నేను వస్తున్నాను.
1: శివన్న,
2: నాన్నగారు నన్ను వదిలిపెట్టండి నాన్నగారు.
1: శివన్న, నిన్ను పోనీయను శివన్న. అదో పీడ విరగడైపోయింది, ఎట్లా వచ్చిందో అట్లా పోయింది.
0: వట్టిగా పోయిందా? ఇదిగో ఈ పిల్లగాడి పీడ అంటించి మరీ పోయింది.
2: అమ్మా అమ్మా, వీడు పీడ కాదమ్మా, వీడు నా కొడుకమ్మా, నా కొడుకు.

0: ఆనాటితోనే నా బ్రతుకు భారమైపోయింది. పిల్లవాణ్ణి చూస్తుంటే వాడు పుట్టి మనల్ని ఎడబాపినాడనే అర్థం లేని కోపం పెరుగుతూ ఉండేది. ఇంట్లో చిదరింపులతో, బయట వెక్కిరింపులతో చివరకు నా పిచ్చి కోపానికి బలై రాముడు దేశాల మీదికి పారిపోయాడు. నేను జీవశవాన్ని అయిపోయాను. అయితే
1: అంతా సవ్యంగా సాగి ఉంటే మన రాముడు ఈ కుమారయ్య వలె ఉండేవాడు కదా? అయ్యయ్యో, ఎంత దురదృష్టం!
0: అవునైతా, వీడు మన రాముడై ఉంటే ఎంత బాగుండేది. వీడిని చూసినప్పుడల్లా ఎందుకో తెలియని పిచ్చి కోపం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నది. వాడి స్థానాన్ని వీడు దురాక్రమణ చేస్తున్నాడు, అన్ని విధాలా నన్ను అవమానపరుస్తున్నాడు. ఇక వీడిక్కడ ఉండడానికి వీల్లేదు.
1: మన వాడు ఎట్లాగూ లేడు, వాడికి మన ప్రేమ కూడా దక్కలేదు. వీడు పసివాడే, వీడినైనా ప్రేమించండి. మీకెప్పుడూ తొందరే పిచ్చి కోపమే. అర్థం లేని వ్యర్థమైన అసూయా ద్వేషాల పొరలు తెరలు చీల్చి చూడండి. ఇతని ప్రతిభను గుర్తించండి, అభినందించండి.
0: వాడి మొహం, మన రాముడు ఇంతకన్నా గొప్ప ప్రతిభావంతులై ఉండేవాడు.
1: వాణ్ణి కాకుండా లేకుండా చేసింది మీరే కదా.
0: అవును, నేనే అయితా. కానీ వీడు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: అట్లా అయితే సేనాని కోరిన భంగిమలు మీరే చెప్పండి.
0: అదే కదా నా దురదృష్టం. ఆ భంగిమలన్నీ నా స్వంతం, నా కర్మకాలిట్ట అయింది. ఆ భంగిమలను భావించేప్పటికల్లా విపరీతమైన బాధతో నా కళ్ళు మసకలైపోతున్నాయి. అయితా
1: అందుకే అవన్నీ మరిచిపోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ చిరంజీవిని రాముడే అనుకోండి. నాకు అట్లాగే అనిపిస్తున్నది. సేనాని అతని ప్రతిభను అమితంగా అభిమానిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా వినాశానికే దారితీస్తుంది. జీవితంలో మరోసారి పొరపాటు చేయకండి. శేష జీవితాన్నైనా శాంతంగా గడపండి.
0: శాంతి నాకెక్కడిది శాంతి? వీడిక్కడ ఉన్నంతకాలం నాకు శాంతి లేదు. అయితా నా మాట విను. నువ్వు మాత్రమే వాణ్ణి పంపించేయగలవు. సేనాని నీ మాట కాదనడైతా.
1: ఎవరూ నా మాట వినరు. ఇందులోనే చేయగలిగేదేమీ లేదు. భార్యని కొడుకుని నాశనం చేసింది చాలు. ఆ ముక్కు పచ్చలారని పసివాడి మీద విషం చిమ్మకండి. ఇంకా మీరు వెళ్ళవచ్చు.
0: నన్నేమైనా అను, కానీ ఈ పని నువ్వు చేయక తప్పదైతా. కాదంటే నేను ఏదైనా చేయవలసి వస్తుంది.
1: ఏం చేస్తారో చేసుకోండి. ఏం చేసినా చివరికది వినాశనానికే దారితీస్తుంది. వెళ్ళండి, వెళ్ళిపోండి. చిన్నమ్మా, చిన్నమ్మా!
0: నన్నే బెదిరిస్తున్నావా? నాకు ద్రోహం చేస్తావా? సరే చూడు, ఇక నేనేం చేయగలనో చూడు. అయితా చూడు.

0: ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు? ఆ శివయ్య గారు అంత హడావిడిగా పోతున్నారు, ఏమైందమ్మా? ఏమైంది?
1: ఏమీ కాలేదు. ఆ శివయ్యను ఆ సూయాద్వేషాలు దయ్యాల వలె పట్టి పీడిస్తున్నాయి.
0: ఎవరి మీదనమ్మా ఆయనకు అసూయ ద్వేషాలు? మీ మీదనా?
1: కాదు, ఆ కుమారయ్య మీద.
0: ఆ పిల్లగాడి మీదనా? ఎందుకు?
1: ఎందుకో పోని చిన్నమ్మా, అవి ఎవరిలో ఉంటే వాళ్ళనే కాల్చివేస్తాయి.
0: అమ్మా, బాగా అలసిపోయినావు, ఆయాస పడుతున్నావు. ఏం బాధ తల్లి, ఉండు, రాజవైద్యులు దేవయ్య గారిని పిలిపిస్తాను.
1: ఇది వైద్యులు తీర్చే బాధ కాదమ్మా.
0: కొంచెం ఈ ద్రాక్షారసం తీసుకో. చూడు తల్లి, ఏం బాధ, ఎందుకు బాధ? సాటి లేని విద్య ఉన్నది, అందం ఉన్నది,

0: అహంకారం ఉన్నది, వాటికి తగిన గౌరవాదరాలు నీకు లభిస్తున్నాయి. బద్దెన గారు, ప్రభువులు నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. ఏం లోపమనమ్మా నీకు ఈ బాధ?
1: నీకు తెలియదు చిన్నమ్మా, నా జీవితం అంతా లోపభూయిష్టమే.
0: ఊరుకో తల్లి, ఊరుకో. నువ్వేడిస్తే నేను సహించలేను. నీకు చెల్లి వంటి దాన్ని నా దగ్గర కూడా దాచి కుమిలిపోకు. నాకు చెప్పు, ఆత్మీయులకు చెప్పుకుంటే కొంతైనా బాధకు ఓదార్పు.
1: చెబుతానమ్మా, చెబుతాను. ఆ అడవిలో పాకాల చెరువులో పడి చచ్చిపోబోతున్న నన్ను దైవికంగా అటు వచ్చిన బద్దెన గారు అనవసరంగా బతికించినారు.
0: చంపటం అనవసరం తప్ప బ్రతికించటం అనవసరం కాదమ్మా. ప్రతి బ్రతుక్కి ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. ఇంతకు నువ్వు చెరువులో పడి చావవలసిన గతేం పట్టింది?
1: మొదటి నుంచి చెప్తే గాని అర్థం కాదు. చిన్నప్పటి నుంచే మా అమ్మ నాకు నృత్య సంగీతాలు, చిత్రకళ నేర్పించింది. నా నృత్య సంగీతాలకు ముగ్ధుడైన ఒక శిల్పి నేను ప్రేమించుకున్నాం. మా కళా ప్రతిభలను ఏకం చేద్దామనుకున్నాం. కానీ రహస్యంగా సాగుతుండిన మా ప్రేమను, కోరికలను ప్రకృతి బయట పెట్టింది. నేను గర్భవతినైనాను. తన ఆశయం ఈ విధంగా మలుపు తిరిగినందుకు మా అమ్మ ఎంత బాధపడిందో.
0: ఆమె భయపడటంలో అసహజమేమీ లేదమ్మా.
1: ఆమె భయం నిజమైంది. కన్నబిడ్డతో ఇంటికి పోయిన నన్ను మా అత్తమామలు అవమానించినారు. చివరకు నా నాట్యం పేరుతోనే నన్ను శంకించారు, గేలి చేశారు.
0: ఆ తరువాత
1: ఆ అవమానం భరించలేక పిల్లవాణ్ణి వాళ్ల దగ్గరే వదిలేసి ఆవేశంతో ఆత్మహత్యకు పాల్పడ్డాను. కానీ బద్దెన గారు రక్షించినారు.
0: మరి బద్దెన గారికి ఇదంతా తెలుసునా?
1: బ్రతుకులో మోసపోయినానని మాత్రం తెలుసు. ఆయన దేవుడు. నా వివరాల్లోకి పోకుండా తన ఇంట్లో ఆశ్రయమిచ్చినారు. అక్కడ నాకు అనాథనన్న భావమే లేకుండా పోయినది. వారి పితృవాత్సల్యం, నీ సోదరి ప్రేమ, ఈ రెండే నా జీవితంలో అదృష్టాలు చిన్నమ్మా.
0: విజ్జలదేవిగా పునర్జన్మనీది. ఇక ఆ వెనుకటిదంతా ఒక పీడకలగా మర్చిపోతల్లి. ఈ జన్మను సార్థకం చేసుకో. ఆ కుమారశిల్పి వల్ల నీ నృత్య కళా కౌశలం చిరస్థాయిగా ఉంటుంది.
1: అందుకేనేమో కుమారయ్య అనగానే నా సంతానం అనిపిస్తుంది.
2: ప్రభు, బద్దెన గారు ఆయాసపడుతూ హడావుడిగా ఇటే వస్తున్నారు ప్రభు.
0: బద్దెన గారా, ఏమైంది?
3: ప్రభు, ప్రభు, దేవి!
4: ఏమైంది, ఏమైంది బద్దెన గారు? కొంచెం నెమ్మది పడండి.
3: ఇంకా నెమ్మదెక్కడ్ది ప్రభు. ఆ శివయ్య బండరాయితో కుమారయ్య తల పగులగొట్టినాడు.
1: అయ్యయ్యో, ఎంత పని జరిగినది!
4: ప్రాణాపాయం ఏమీ లేదు కదా, రాజవైద్యుల కోసం పంపించినారా? కుమారయ్య ఏడి, ఆ హంతకుడేడి?
3: కుమారయ్య మన స్పృహలో లేడు. అదిగో చేతుల మీద శిలుపులు అతన్ని తీసుకువస్తున్నారు. భటులు శివయ్యను బంధించి తీసుకువస్తున్నారు.
2: రాజవైద్యులు దేవయ్య గారు వెంట వస్తున్నారు ప్రభు.
3: లచ్చన్న, కుమారయ్యను ఇటు పడుకోబెట్టండి.
4: దేవయ్య గారు, పరిస్థితి ఏమిటి?
5: చేయవలసిన ఉపచారాలన్నీ చేస్తున్నాను ప్రభు. మానవ యత్నానికి మించిన గాయాలైనాయి. స్పృహ వస్తే ఆశపడవచ్చునేమో. ఏదైనా ఆ భగవంతుడి మీదే భారం.
4: శివయ్య, ఏమిటి ఘోరం? ఎందుకిట్లా చేసినావు?
6: ప్రభు, వాడి ప్రవర్తన సభ్యం కాలేదు. వాడు చేసింది ప్రభుద్రోహం.
4: ద్రోహమో కాదో నిర్ణయించే అధికారం నీకెక్కడిది? శిక్షించే అధికారం నీకెవరిచ్చారు?
3: శివయ్య, కట్టుకతలల్లుతున్నావా?
6: తమరట్లా అంటే నేనేమనగలను. వాడు అంతఃపుర ద్రోహి.

0: అర్ధరాత్రిలో నాట్యాలయంలో దేవితో. మన్నించండి ప్రభు, దేవికి వాడిపై ఎందుకంత వ్యామోహం? నిన్న వచ్చిన వీడు అప్పుడే ఇంత ప్రియుడు కావడం ఏమిటి?
1: అయ్యో అయ్యయ్యో, ఎంత మాటలంటున్నారు!
2: శివయ్య, విద్యల దేవి మా అంతఃపురాంగన కాదని, ఆస్థాన నర్తకి మాత్రమేనని అందరికీ తెలుసు. ఆమె దగ్గర చనువు, ఆమె కళ మీద మా అభిమానం మాత్రమే. ఒక సాటి కళాకారిణి మీద ఇంత నీచారోపణ చేయడానికి నీకు సిగ్గు వేయడం లేదు?
3: ఛీ శివయ్య, అగ్నిశిఖ మీదనా నీ నీచారోపణ?
2: ఆగండి బద్దెన గారు, ఈ హంతకుడు మరో ద్రోహానికి పాల్పడుతున్నాడు. సరే, దేవి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుంది.
3: అసలు ఆరోపణలకు రుజువు లేనప్పుడు నిరూపించడం ఏమిటి? ప్రభువులే వారిద్దరి నిత్య సాన్నిహిత్యానికి అనుమతించినారు గదా.
0: రుజువులు అవే వస్తాయి బద్దెన గారు. న్యాయం ముందు నిలిచి నా మాటలు అసత్యమని దేవి ప్రకటిస్తే అప్పుడు రుజువులు.
2: నాయకి, నీ వాంగ్మూలాన్ని న్యాయస్థానం ఆదేశిస్తున్నది.
1: చెప్పను ప్రభు, ఏమని చెప్పను? ఈ పిల్లవాడు బ్రతికే ఆశే లేనప్పుడు ఏం చెప్పినా ఏం లాభం? నా కొడుకు వంటి వానితో నాకు అక్రమ సంబంధం ఈయనే అంట కడుతున్నప్పుడు నేనేం చెప్పను? నా వయస్సును మనస్సును కూడా గుర్తించని మూర్ఖుల ఆరోపణలకి నేనేమని సమాధానం చెప్పను ప్రభు? ఈ అభాగ్యురాలికి మరణశిక్ష విధించి పుణ్యం కట్టుకోండి ప్రభు. ఈ పిల్లవాణ్ణి ఎలాగూ బ్రతికించలేరు. శివయ్యను అభినందించండి ప్రభు, సన్మానించండి.
3: దేవి, ఏమంటున్నావు? మతి వీణ పోయిందా?
0: వాడు నేరస్తుడనేదే ఆమె మాటల తాత్పర్యం బద్దెన గారు.
4: హంతకుడా, మీ నాన్నకు తగ్గ కొడుకువు, నువ్వెంత మాటైనా అనగలవు. వాడితో పాటే నన్ను చంపేయలేకపోయావా?
2: నాయకి, ఇది ఆవేశానికి సమయం కాదు. నువ్వు శివయ్య, దేవి వాంగ్మూలం ఏమిటో అందరికీ అర్థమైంది. నువ్వు చేసిన ఈ ఘోరానికి అసలు కారణం చెప్పు.
5: నాన్నా, నన్ను గుర్తుపట్టండి మహాశిల్పి. నేను మీ కొడుకును మహాశిల్పి.
2: కుమారయ్య, శివయ్యను నాన్న అంటాడేమిటి? ఏమిటి శివయ్య, ఏమిటిది?
0: వీడు నా కొడుకేమిటి? వాడేనాడో పోయినాడు.
5: పోలేదు నాన్న, తిరిగి వచ్చినాడు. శిల్ప విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చినాడు. నా కొడుకువే కాదని ఆనాడు ఉలి విసిరి మీరు చేసిన గాయం ఈ భుజం మీద చూడండి నాన్న. నేను మీ కొడుకునే అని నిరూపించుకోవటానికే తిరిగి వచ్చిన. మీ రాముడిని రామప్పను నాన్న.
0: అదే గుర్తు. రాముడు, నువ్వా రాముడు? అయ్యో,
5: నాన్న.
0: ప్రభు, నేను రాక్షసుని ప్రభు, రాక్షసుని. నా కొడుకు నేనే చంపుకున్నాను ప్రభు.
2: శివయ్య, ఇది మరొక నాటకమా?
0: అవును ప్రభు, నిజంగానే ఇదే అసలు నాటకం. చిన్నప్పుడు చచ్చే గాయం చేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టినాను. ఇప్పుడు తల పగలగొట్టి ఈ లోకం నుంచే పంపించేస్తున్నాను ప్రభు. అయ్యో, నన్ను చంపండి ప్రభు, నన్ను చంపేయండి.
4: శివయ్య తనని చంపమంటున్నాడా ప్రభు? వద్దు, అతన్ని చంపద్దు, అతను ద్రోహి కాదు. వీడు ఈ రాముడు, వీడు ద్రోహి. కంద తల్లిపై కన్ను వేసిన మాతృ ద్రోహి. అతన్ని అడగండి, అతన్ని అడగండి. నేను ద్రోహిని, నేను ద్రోహిని. 10 మంది ముందు ఆటాడి అందరినీ మోసం చేసిన ద్రోహిని నేను.

0: రాముడికి తమకు అందరికీ ద్రోహం చేసిన నేనే ద్రోహిని ప్రభు. నన్ను ఉప్పు పాత్ర వేయించండి ప్రభు.
1: అయితమ్మా, దేవి, రాముడు, ఏమిటి భద్రన గారు, ఏమిటిదంతా? అంతా అయోమయంగా ఉన్నది.
2: నేనే అయితమ్మను ప్రభు. ఈ రాముడికి తల్లిని, చివరి క్షణాల్లో వీడు నా కొడుకుని తెలిసింది ప్రభు. నేను శివయ్య పిరికితనానికి బలైన అతని భార్యని కాని భార్యని ప్రభు. నా కొడుకు నా మగడి చేతుల్లో చస్తుంటే చూస్తూ బ్రతికే ఎంత దౌర్భాగ్యురాలిని ప్రభు నేను. నన్ను విజ్జల దేవిని నాయకిని చేసింది బద్దెన గారు, ఆయన దేవుడే ప్రభు. కాని నన్ను చావకుండా బ్రతికించింది ఈ ఘోరం చూడటానికేనా బద్దెన గారు? నాకు రెండు చావులు ఆ బద్దెన గారు. అయ్యో ప్రభు, ప్రభు, అయ్యో.
1: శివయ్య, నువ్వు మహాశిల్పివే కావచ్చు, కానీ నీ బతుకెంత అసహ్యం.
0: అమ్మా, అమ్మా, అమ్మా, అమ్మవని తెలియకుండానే అమ్మవైనావమ్మా. నాకు నాకు అమ్మే లేదన్నారమ్మా, అందుకే నిన్ను అమ్మవనుకున్నాను. నిజంగా అమ్మవే అయినావు. ఎంత అదృష్టం నాది, చివరి క్షణాల్లోనైనా ఎంత తృప్తి, ఎంత ఆనందం.
1: అవును,
0: ఈ జన్మకిది చాలునమ్మా.
2: అయ్యయ్యో,
0: ఏడవక బా. అమ్మా, అమ్మా, ఒక్కసారి ఒక్కసారి నన్ను ఒడిలోకి తీసుకోవమ్మా.
2: నాయన రావుడు.
0: అమ్మా, అమ్మా, ఏడవకమ్మా. అంతా విధి విలాసం. కాదు రాముడు, కాదు, ఇదంతా నా పాపం నాయన. అటు మంచి భర్తనూ కాలేదు, ఇటు మంచి తండ్రిని కాలేకపోయాను. నీ అందరినీ అన్ని విధాలా చంపిన హంతకుణ్ణి బాబు.
1: ప్రభు, ప్రభు, ఎందుకు నాయన, ఎందుకు అజ్ఞాతంగా ఉన్నావు? ఎంత ప్రమాదం జరిగిందో చూడు.
0: చిన్న కోరికే దీనికంతా కారణం ప్రభు. తండ్రికి తగ్గ కొడుకుగా శిల్ప విద్య సాధించేందుకు కన్నడ దేశము పోయి రాముడినల్లా రామప్పనైనా ప్రభువుల వద్దనే నాన్న ఉన్నారని తెలిసి, ప్రభువులు కొత్త శిల్పుల కోసం చూస్తున్నారని తెలిసి నా నేర్పు చూపి ఆ తరువాత అసలు విషయం చెప్పి నాన్నను ఆశ్చర్యపరచాలన్నదే ఆ కోరిక ప్రభు.
1: ఎంత పని చేశావు రాముడు.
0: నాన్న కోసం వచ్చిన నాకు అమ్మ కూడా లభించదు ఉన్న అదృష్టం. కానీ విధి మరొక విధంగా పనిచేసింది ప్రభు.
2: ఇది నా దౌర్భాగ్యం రామప్ప.
0: అమ్మా, నాన్న, ప్రభు, ప్రభువుల ఆశయం ఆగకూడదు నాన్న. ఆ భంగిమలతో ఆలయాన్ని సమగ్రం చేయండి నాన్న. ఇందరి ప్రేమను పొందిన నా ఈ చివరి కోరికను పూర్తి చేయండి నాన్న. ప్రభు, అప్పుడే అప్పుడే నా ఆత్మకు శాంతి.
1: రాముడు, వద్దు బాబు, ఆ మాట నాకు. నీ కోరిక తప్పకుండా పూర్తవుతుంది నాయన, ఇక నా కళ్ళకు మసకలు రావు రాముడు. రామప్ప, నువ్వు రాముడివి కాదు, మహాశిల్పివైన నువ్వు రామప్పవే. నిన్ను బ్రతికించుకుంటావు రామప్ప.
0: కానీ భగవన్ నిర్ణయం మరొక విధంగా ఉన్నది ప్రభు.

0: అమ్మా నాన్నుల్ని చూడటానికి ఇప్పటిదాకా ఆగిన ప్రాణాలు ఇక ఆగవు ప్రభు.
1: తమ్ముడు
0: అమ్మా ప్రభు ఆలయం రుద్రాలయం
1: తమ్ముడు
0: మా అమ్మా అమ్మా
1: ప్రభు
0: రాముడు
2: అయ్యో నా తండ్రి వెళ్ళిపోయావా నాయన ఇంకా నేనెందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి బిడ్డతో పాటే తల్లి నాకెవరూ లేరు నాకెవరూ లేరు
1: అయితా
2: హే రుద్రేశ్వర నన్ను తీసుకుపోతండి
1: అయితా
2: నన్ను తీసుకుపోతండి
1: అయితా దేవి దేవి అమ్మా
0: అయ్యో ప్రభు దేవి ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయాయి ప్రభు. అయితా అయ్యో అయ్యో ఇద్దరిని బలి తీసుకున్న నేను మొండి రాయిలా ఇంకా బ్రతికే ఉన్నాను.
3: శివయ్య నువ్వు బ్రతికి ఉండవలసిందే, నాయకి రామప్పలు చిరంజీవులు కావలసిందే, నాయకి శిల్పభంగిమలను శిల్పీకరించి అటు దేవికి ఇటు రామప్పకు ఆత్మశాంతి కలిగించవలసిందే. వారు లేకుండా బ్రతకడమే నీకు శిక్ష.
4: అవును, కర్తవ్యానికి కర్తవ్యమే, శిక్షకు శిక్షే.
3: ప్రభు నిజం ప్రభు, అట్లాగే చేస్తాను. వారికి ఆత్మశాంతి కలిగించటమన్న తృప్తి అయినా ఈ శిక్షను అనుభవించే శక్తి నాకు కలిగిస్తుంది. బద్దెన గారు, శివయ్య నా పేర ఈ ఆలయాన్ని రుద్రాలయంగా నెలకొల్పుదామనుకున్నాను, కానీ అదెంతో అనుచితం అనిపిస్తున్నది. రామప్ప ఒక మాట అన్నాడు, ఏ శిల్పి శిల్పం మీద తన పేరు చెక్కుకోలేదు అని. కాని ఈ దేవాలయ చరిత్ర మీద రామప్ప పేరు శాశ్వతంగా చెక్కబడుతుంది. తరతరాలకు ఇది రామప్ప దేవాలయమే. ఆలయంలోని దేవుడెవరైనా సరే, నిర్మాణం చేయించిన వారెవరైనా సరే, సమగ్రపరిచిన శిల్పి దేవాలయమే ఇది. రామప్ప దేవాలయం ఇది. రామప్ప అమర శిల్పి. రామప్ప అమర శిల్పి.

అమర శిల్పి నాటకం విన్నారు. రచన ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య. ఇందులో రుద్రసేనాని శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం, శివయ్య శ్రీ పిఎస్ విజయకుమార్, రామప్ప శ్రీ ఎం దక్షిణామూర్తి, బద్దెన శ్రీ వనం లక్ష్మీకాంతరావు, శివయ్య తండ్రి డాక్టర్ నాంపల్లి మధుబాబు, సింగయ్య శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాద్, రాజవైద్యుడు శ్రీ శేషాచార్య, శిల్పులు శ్రీ వద్దరాజు వెంకటరామారావు, శ్రీ కె తిరుమలయ్య, విజ్జలదేవి శ్రీమతి వై సరోజా నిర్మల, శివయ్య తల్లి శ్రీమతి కె స్వర్ణలత, చిన్నమ్మ కుమారి మధు రుద్రాణి. వాద్య సహకారం శ్రీతులు గుమ్మడి జనార్దన్, జి విజయ్ కుమార్, సిహెచ్ కళాప్రవీణ్. సహకారం శ్రీ డివి శేషాచార్య. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ ప్రకాశరావు. నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సరోజా నిర్మల, శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. రేడియో నాటకోత్సవాల సందర్భంగా

0: సందర్భంగా ప్రసారమైన ఈ నాటకం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
5: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
4: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
5: మరైతే సరైన నంబర్
4: బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్క.
4: పని నుండి కాదు.
5: చేస్తాను. RBI చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

మీరు విన్న పాట పిల్ల జమీందార్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడింది. కృష్ణ చైతన్య సాహిత్యం, సెల్వ గణేష్ సంగీతం. ఇప్పుడు వినండి సంబరం చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుధా రఘునాథన్ గారి గాత్ర సంగీతం వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మరింతవరకు సుధా రఘునాథన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 వస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వినండి గోదావరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి దశావతారం చిత్రం కోసం హరిహరన్ బృందం పాడిన పాట. గీత రచన వెన్నెలకంటి, సంగీతం హిమేష్ రేష్మియా.

నిలువు నామం దాల్చుతలను మీకు పంచనులే, నిలువు నాన్నను చీల్చుతున్న మాట మార్చనులే.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆంధ్ర వాళ్ళ చిత్రం కోసం. చక్రి స్వీయ సంగీత దర్శకత్వంలో కౌశల్యతో కలిసి పాడిన ఈ పాట వినండి. గీత రచన కందికొండ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: చిత్రసీమలో ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట వినండి.
4: అరే అరే తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, తొందరగా పాడు. కమన్ సింగ్.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
1: మరైతే సరైన నెంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. భలే ఉల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సామవేదం.

అబ్బాయి గారి పెళ్లి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విని గీత రచన వేటూరి సంగీతం కోటి.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142.

0: 9861 42.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి.

ధర్మచక్రం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట వినండి. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
2: కొత్త బంగారు లోకం ఈ చిత్రం కోసం కృష్ణ చైతన్య, మిక్కీ జే మేయర్ పాడిన ఈ పాట వినండి. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

రాజేష్ చిత్ర పాడిన ఈ పాటకు గీత రచన ఘంటాడి కృష్ణ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, చిత్రం నిన్నే ప్రేమిస్తా.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: పెళ్లి పీటల చిత్రం కోసం చిత్ర పాడిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమలో ఇప్పుడు కళ్యాణి పాడిన అనంత్ శ్రీరామ్ గీతం వినండి. సంగీతం మిక్కీ జే మేయర్, చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడేన ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని దేశ

దేశంలోని మహిళల్లో స్వావలంబన పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. అమెరికాలో H-1B వీసా పిటిషన్పై $100,000,000 పైగా రుసుము విధించేందుకు ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని, ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సజ్జనార్ తెలిపారు. రాష్టంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్టంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. కాన్హా శాంతివతన్ వనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 29-30 తేదీల్లో వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కోరింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఆశీష్ చౌస్కీ, తిలోత్తమ సేన్, విదర్శా వినోద్ రజతం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 10:03 దాటి 25 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర

0: చిత్రం కోసం మనం శ్రావణ భార్గవి పాడిన పాట అది. చంద్రబోస్ సాహిత్యానికి చక్రి సంగీతం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కెమెరామెన్ గంగతో రాంబాబు.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో 10:13 దాటి 10 సెకండ్లు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం కోసం నరేంద్ర, గీతా మాధురి పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం మణిశర్మ.

0: ఢమరుకం చిత్రం కోసం జస్ప్రీత్ జాస్ సునీత పాడిన పాట. అది సాహితీ సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుండి 2015 ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాల్లోని పాటలు వింటున్నాం. ఇప్పుడు వినండి, బృందావనం చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషాల్ పాడింది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్.

హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.

రోబో చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం పాడిన పాట అది. వనమాలి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో వింటున్న పాట వరుడు చిత్రం కోసం సోనూ నిగమ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట. వేటూరి సాహిత్యం మణిశర్మ సంగీతం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుండి 2015 మధ్యకాలంలో విడుదలైన చిత్రాల్లోని పాటలు వింటున్నాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441

111 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

కడా చిత్రం కోసం జస్ప్రీత్ జాస్ సుచిత్ర పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

దరువు చిత్రం కోసం హేమచంద్ర, అనిత పాడిన పాట. అది రామజోగేష్ శాస్త్రి రచనకు, విజయ్ ఆంటనీ సంగీతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నాయక్ చిత్రంలోని పాట వింటున్నారు. జస్ప్రీత్ జాస్ చిత్ర పాడిన పాట. సాహితీ సాహిత్యానికి ఎస్ఎస్ థామన్ సంగీతం.

సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయితో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగి అంకితభావంతో దేశానికి సేవలు అందించారని ప్రధానమంత్రి కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. అమెరికాలో H-1B వీసా పిటిషన్లపై $100,000,000కు పైగా రుసుము విధించేందుకు ఆ దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు.

పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడి భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని పాడి రైతులు, పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని, ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సజ్జనార్ తెలిపారు. కాన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 29-30 తేదీల్లో వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో భారత్ గత 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ టీం ఈవెంట్లో ఆషీ చౌస్కీ, తిలోత్తమ సేన్, విదర్శా వినోద్ బృందం రజతం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోల టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. మాటకు మనసుంటే, దర్శకుడి ఆలోచనలకు రూపమిచ్చే మాటలుంటే, ఆ మాటలు లక్షలాది మంది ప్రేక్షకులను కదిలిస్తే, మంత్రముగ్ధులను చేస్తే ఆ రచయితను ఏమని పిలుస్తాం? మాటల మాంత్రికుడు అని కదా. ఇంతకీ అలా ప్రేక్షకులే కాకుండా సాటి సినీ రచయితనే ప్రశంసిస్తే ఆయన గణేష్ పాత్ర అవుతాడు. ఎస్, ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో గణేష్ పాత్ర గారి సంభాషణలు, విశేషాలు మీకోసం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో సంభాషణల రచయిత గణేష్ పాత్రో గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన డైలాగులు రాసిన సినిమాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తాం. మరి ఇందాక విన్నాం కదా గుప్పెడు మనసు సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట, బాలచంద్ర గారి డైరెక్షన్లో వచ్చింది, ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం. యాక్చువల్గా ఆ పాట ఎందుకు వినిపించారంటే బాలచంద్ర గారు గణేష్ పాత్రో గారి కాంబినేషన్ అల్టిమేట్ కాంబినేషన్. ఎన్నో హిట్ మూవీస్ వచ్చాయి వాళ్ళ కాంబినేషన్లో అనమాట. సో బాలచంద్ర గారి కథ ఎంత బలంగా ఉంటుందో ఆ కథను మరింత బలీయంగా తయారు చేసేది గణేష్ పాత్ర గారి సంభాషణలు. మరి నాటక రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన గణేష్ పాత్ర గారు సినీ సంభాషణల్లో కొత్త వరుడిని ప్రవేశపెట్టారని చెప్పొచ్చు. అప్పటి వరకు ఉన్న చాంతాడంత డైలాగ్స్ అంటే కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి ప్రేక్షకులు అనే ఉద్దేశంతో కొంచెం ఎమోషనల్ గా ఉండే డైలాగ్స్ అంటే హెవీ డైలాగ్స్ ఉండేవి మన తెలుగు సినిమాల్లో. సో ఆ వరుడికి ఫుల్ స్టాప్ పెట్టేసి సింపుల్ గా నేచురల్ గా ఉండే డైలాగ్స్ కి శ్రీకారం చుట్టారు గణేష్ పాత్ర గారు. మరి ఈ ఫార్ములాని క్రియేట్ చేసిన గణేష్ పాత్ర గారి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడు వినిపిస్తున్నాను ఇది కథ కాదు సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట, జానకమ్మ గారి గళం నుంచి జాలువారిన అద్భుతమైన సాహిత్యం సంగీతం ఆస్వాదించండి.

కంటమొస్తే మల్లెకేల ఆకు చాటు గాలి కదుపులేదు, కడలి కంతులేదు, గంగ వెళ్ళు బాక మండ

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సంభాషణ రచయిత గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన డైలాగ్స్ రాసిన సినిమాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాన్ని మించిన పాట ఇంకోటి. సో పాటలు వింటుంటే మనకు ఆ సినిమాలు కూడా గుర్తొచ్చేస్తాయి, అంత అద్భుతంగా ఉంటాయి. రుద్రవీణ, మరో చరిత్ర, మంగమ్మ గారి మనవడు, సీతారామయ్య గారి మనవరాలు, ఆకలి రాజ్యం, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. గణేష్ పాత్ర గారి సంభాషణలతో విజయం సాధించిన సినిమాలు ఇవి. ఇంకా ఉన్న విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆల్ టైమ్ క్లాసిక్, మరో చరిత్ర సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట.

0: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన సినిమాల్లోని ఆపత మధురాలను ఆస్వాదిస్తున్నాం. మరో చరిత్ర సినిమాలోని పాట విన్నాం కదా, అసలు ఎన్నిసార్లు విన్నా తనవి తీర్చిందా ఆ పాట. మన వీబీలోనూ కొన్ని వందల వేల లక్షల సార్లు ప్లే చేస్తుంటాం ఆ పాట. ఎక్కువ మంది శ్రోతలు అడిగే పాటల్లో ఈ పాట కూడా ఉంటుంది. ఒక ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది ఆ సినిమా. పాటలు, సంభాషణలు అన్నీ కూడా మర్చిపోలేని సినిమాల్లో ఈ సినిమా టాప్లో ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఇక ప్రముఖ దర్శకుడు బాలచందర్ గారితో అత్యధిక సినిమాలకు పనిచేశారు గణేష్ పాత్ర గారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలచందర్ గారి తెలుగు సినిమాలకు ఆత్మగా నిలిచారు. ముఖ్యంగా బాలచందర్ గారి విజయాల్లో కీలక పాత్ర గణేష్ పాత్ర గారి డైలాగ్స్ది. ఆయన భావాల్ని అర్థం చేసుకుని ఊహల్లో మెదిలిన భావాల్ని, ఆలోచన స్థాయిని అందుకోవడం గణేష్ పాత్ర గారికే సాధ్యమైందేమో మరి. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఒక పాట వినిపించేసి. ఏ పాట అంటే కోకిలమ్మ. అసలు ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. సరిత గారు ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. యాక్చువల్గా బాలచంద్ర గారి సినిమాలన్నీ కూడా ట్రాజిక్ ఎండ్సే ఉంటాయి, అంటే మనకి ట్రాజిడీగానే ఉంటుంది సినిమా. కానీ సినిమా అయితే హాంటెడ్ అనమాట. సినిమా చూసిన తర్వాత కూడా మనకి ఆ కాసేపు సినిమా మన ఆలోచనలోనే ఉంటుంది. అది బాలచంద్ర గారి గ్రేట్నెస్. మరి సినిమాలో పాటలు అన్నీ కూడా అద్భుతమైన ఆణిమత్యాలే. అలాంటి పాట ఒకటి ఇప్పుడు మీకు వినిపిస్తాను. దానికంటే ముందుగా
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆ కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళ హారతులు అర్పిస్తున్నా. మేడే అచ్చన సమ

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. సంభాషణ రచయిత గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు అందించిన సినిమాల్లో

ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నా. ఒకదాని మించిన పాట ఇంకోటి కదా, ఎన్నిసార్లు విన్నా తలవి తీరదు. యాక్చువల్గా ఆకలి రాజ్యంలో ప్రతి మాట మనసుల్ని మనుషుల్ని తాకేది. మరి ముఖ్యంగా శ్రీశ్రీ గారి పుస్తకాన్ని 3 రూపాయలకు తూకం వేసినప్పుడు కమల్ హాసన్ గారు చెప్పే మాటలు, శ్రీశ్రీ నాకు దేవుడు అనుకున్నాను కాని ఆ దైవాన్ని కూడా కదిలించే దెయ్యం ఆకలి. ఆకలి ఉదే నాదస్వరానికి ఆడక తప్పదు ఎవరైనా అంటూ ఆకలి బాధను అక్షరీకరించిన గణేష్ పాత్ర గారి సంభాషణలకు కరిగిపోని మనసు మనిషి ఉంటాడా చెప్పండి. మిస్ మరి ఆ సినిమా నుంచి పాట విందామా?

0: బాబు. తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన చిత్రాల్లోని ఆణిముత్తల్ లాంటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్గా గణేష్ పాత్ర గారి మాటలు పదునైనవి మాత్రమే కాదు, అర్థాన్ని కూడా కలిగి ఉంటాయి. శ్రీశ్రీ గారి వీరాభిమాని అయిన పాత్ర గారి మీద ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంది అంటుంటారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆకలి బాధలు, కన్నీటి రుచి, కష్టం విలువ తెలుసు. మానవ సంబంధాన్ని, భావోద్వేగాలను సరళమైన పదాల్లో ఆవిష్కరించడంలో దిట్ట గణేష్ పాత్ర గారు. ఈ సంగతి ఆయన ప్రతి సినిమాలో, పాత్రలో స్పష్టంగా తెలిసిపోతుంది మనకు కదా. ఇప్పుడు వింటున్న పాటలు మనకి మళ్ళీ వింటున్నప్పుడు ఆ సినిమాలన్నీ గుర్తొచ్చేస్తాయి, ఆ స్టోరీలు, డైలాగ్స్ అన్ని కూడా. సో ప్రతి సినిమా కూడా దేనికది స్పెషలే, గణేష్ పాత్ర గారి ముద్ర మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమించి పెళ్లాడు సినిమాలోని ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సంభాషణ రచయిత గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు అందించిన చిత్రాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. బాలచందర్ గారి తర్వాత గణేష్ పాత్ర గారు ఎక్కువగా సినిమాలు చేసింది ప్రముఖ దర్శకులు కోడరామకృష్ణ గారితోనే. దాదాపు 40కి పైగా చిత్రాల అనుబంధం వీళ్లది. మహిళా పాత్రలను సాధికారికంగా ఔచిత్యంగా తీర్చిదిద్దడం గణేష్ పాత్ర గారి స్పెషాలిటీ. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను ముద్దుల కృష్ణ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గుర్తుకొస్తున్న ఈ టైం డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన చిత్రాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నాం. ఇందాక విన్నాం కదా బుద్ధులకృష్ణ సినిమాలోని పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం, కెవి మహాదేవన్ గారి సంగీతం, ఇక కోడరామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన పాట, ఒక ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్. మనకు అరుదుగా వస్తుంటాయి ఇలాంటి క్లాసిక్ డ్యూయట్స్, వాటిలో ఈ పాట కూడా ఒకటి. ఇక చాలా మందికి తెలిసే ఉంటుంది మనసు కవి ఆత్రేయ గారి శిష్యుడు గణేష్ పాత్ర గారు. అందుకేనేమో గురువు గారి లక్షణాలు అందిపుచ్చుకున్నారు. ఆత్రేయ గారి లాగానే పాత్రో గారి మాటకు మనసుంది. ట్రెండ్కి తగిన మాటలు రాయడం గణేష్ పాత్ర గారి ప్రత్యేకత. కథ ఏదైనా సరే, జోనర్ ఏదైనా సరే, ఆ కథకు తగినట్టుగా సంభాషణలతో ఆ చిత్రాన్ని మరింత బలంగా తయారు చేయడం పాత్ర గారి ప్రత్యేకత. మరి ముద్దుల కృష్ణ ఇలాంటి చాలా మాస్, అసలు కోడరామకృష్ణ గారంటేనే మా సినిమాలకి మనకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ సినిమాలో ఎక్కువ భాగం రాసింది పాత్ర గారు అంటేనే అర్థమవుతుంది కదా. ఏ జోనర్ అయినా కూడా అద్భుతంగా రాయగలరు, సినిమా విజయానికి తనవంతు పాత్రను పోషించగలరు అని. మరి మరిన్ని విశేషాలు చెప్తాను అమ్మరాజీనామా సినిమా నుంచి అద్భుతమైన పాట తర్వాత.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు రాసిన చిత్రాల్లోని ఆపాత మధురలను ఆస్వాదిస్తున్నాం కదా. ఎంత బాగున్నాయి కదా పాటలన్నీ కూడా. ఇంకా బోల్డ్ అన్ని పాటలున్నాయి, మనకి టైం సరిపోదు అంతే 1 అవరే కాబట్టి వాటిలో ఎక్కువ మంది ఇవే ఇష్టపడే పాటల్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక మాటలతోనే కాదు పాటలతోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తారు గణేష్ పాత్ర గారు. ఆయన రాసిన నిర్ణయం సినిమాలోని పాట ఇంకా చాలా పాటలున్నాయి, అవన్నీ కూడా సూపర్ హిట్టే. గణేష్ పాత్ర గారు స్వాతి చిత్రానికి 1983లో అలాగే 1988లో రుద్రవీణ చిత్రానికి ఉత్తమ నంది అవార్డులు అందుకున్నారు. మయూరి సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు లభించింది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, ఇప్పుడైతే వినిపిస్తున్నాను సరిగమల సినిమా నుంచి ఆల్ టైమ్ హిట్ సాంగ్ డ్యూయట్ సాంగ్ మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ గణేష్ పాత్ర గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సంభాషణలు అందించిన సినిమాల్లోని ఆణిమిత్తలాంటి పాటలను ఆస్వాదిస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో తమదైన ముద్రను వేసుకున్న ప్రముఖ దర్శకులందరితో పనిచేశారు గణేష్ పాత్ర గారు. ఇప్పుడు మనం విన్న పాటలన్నీ వాటికి ఎగ్జాంపుల్సే కదా. సింగీతం శ్రీనివాసరావు గారు, క్రాంతికుమార్ గారు, వంశీ గారు, కోడిరామకృష్ణ గారు, బాలచందర్ గారు, ఈవెన్ శ్రీకాంత్ అడ్డాల గారు లాంటి విభిన్నమైన శైలి గల దర్శకులందరి చాయిస్ గణేష్ పాత్ర గారిదే పాత్ర గారి అనమాట. యాక్చువల్గా తన చివరి సినిమా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు, ఆ సినిమా తర్వాత మనకి భౌతికంగా లేరు కానీ ఆయన సంభాషణలు రాసిన సినిమాలు, కథలు ఇగో ఇలా మనకి ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. సమకాలీన పరిస్థితులు, మధ్యతరగతి కుటుంబాల అనుబంధాలు, అంతరంగాలకు ప్రతిబింబాలు గణేష్ పాత్ర గారి మాటలు. అందుకే దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు ఇష్టపడ్డారు, ఆదరించారు. దట్స్ వై హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డైలాగ్ రైటర్.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి కోకలో టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జీ లక్ష్మి. ముందు ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం చైతన్య స్ఫూర్తిని. స్టే ట్యూన్డ్.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమైన మీషా.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ డ్యూట్ వినేశాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. ఇవాటి మన చైతన్య స్ఫూర్తి ఎవరో తెలుసా? మైఖేల్ ఫారడే. విద్యుత్ అయస్కాంతత్వం, విద్యుత్ రసాయన శాస్త్రం అధ్యయనానికి కృషి చేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త. కటిక పేదరికం, పెద్దగా చదువులేకపోవడం వంటి కష్టాలను, లోపాలను అధిగమించి మరీ ప్రముఖ శాస్త్రవేత్తగా తనను తాను మలుచుకున్న తీరు అత్యద్భుతం, స్ఫూర్తిదాయకం. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇవాళ మన చైతన్య స్ఫూర్తి ప్రముఖ శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే గారు. 1971 సెప్టెంబర్ 22 ఇంగ్లాండ్లోని న్యూవింగ్టన్ బర్డ్స్లో జన్మించిన మైఖేల్ ఫారడే ఆర్థిక ఇబ్బందుల వల్ల తన 13వ ఏటనే చదువు మానేసి పనికి వెళ్లాల్సి వచ్చింది. ఒక బుక్ బైండింగ్ షాప్లో పనిచేస్తూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారు. అవేంటో తెలుసా? సైన్స్కి, గణితానికి సంబంధించినవి. సో ఆ పరిజ్ఞానంతో సైన్స్లో, మ్యాథ్స్లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

రక్షకుడు సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేశం. అండ్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇవాళ మన చైతన్య స్ఫూర్తి ప్రముఖ శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే. రసాయన శాస్త్రంలో ఫారడే హంఫ్రీ డేవికి అసిస్టెంట్ గా చేశారు. క్లోరిన్ ని అధ్యయనం చేయడం, క్లోరిన్ కార్బన్ల రెండు సమ్మేళనాలను కనుక్కోవడం వంటి విజయాలను సాధించారు. అండ్ మీకు తెలుసా, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న విద్యుత్ పరికరాలలో అంటే వాషింగ్ మిషన్ కానివ్వండి, టీవీ, రెఫ్రిజిరేటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని ఎక్కువ భాగం ఫారడే ఆవిష్కరణలే. ఐన్స్టీన్ సైతం మెచ్చిన శాస్త్రవేత్త, చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన ప్రభావవంతులైన శాస్త్రవేత్తలలో ఒకరుగా గుర్తింపు పొందారు మైఖేల్ ఫారడే. ఉన్నాయి మరిన్ని విశేషాలు చెప్తాను, స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 1.8 FM. మరి మైఖేల్ ఫారడే ప్రముఖ శాస్త్రవేత్త ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా పేరొందిన శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే ఒక కుమ్మరి కొడుకు. చదువు అంతంత మాత్రం, కానీ పుస్తక పఠనం, దీక్ష, పట్టుదల, అసాధారణ ప్రతిభ, తెలివితేటలతో ఒక ప్రముఖ శాస్త్రవేత్తగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. అండ్ సమాజానికి ఎంతో సేవ చేశారు. ఇందాక చెప్పుకున్నా కదా, మనం వాడే విద్యుత్ పరికరాల్లో ఎక్కువ భాగం ఆయన ఆవిష్కరణలే అని. అండ్ అప్పట్లో నోబెల్ లేదు కానీ ఉండి ఉంటే కనీసం 6 వచ్చేవి అని సాటి శాస్త్రవేత్తలే పొగిడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఫారడే ఎంతరికో చైతన్య స్ఫూర్తి. మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణపతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వ ప్రతినిధి సభ సమావేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈరోజు జరగబోయే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరుగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశం

0: వెసలు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: Commercial shipping and marinas have been subjected to repeated attack in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జయశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయ్యి మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఏడాది కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకిత భావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. H-1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H-1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్ట్రాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1920 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కు జయంతి నివాళులు అర్పిస్తూ

సృజనాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది మే 26 న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ అజ్జి లక్ష్మి. ముందుకు మంచి మెస్మరైజింగ్ బెలడి వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ ని. ఓకేనా? స్టే ట్యూన్డ్.

కొన్ని పాటలకి ఏవి సాటి రావు కదా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలివి. చంద్రబోస్ అండ్ అనూప్ రూబెన్స్ కాంబినేషన్లో వచ్చిన అల్టిమేట్ సాంగ్ శ్రీరామ్ సునీత గారు పాడిన పాట. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఎనీవేస్, మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. హెల్దీగా ఉండడానికి మంచి పోషకాలున్న ఫుడ్తో పాటు పండ్లు కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఈ సంగతి అందరికీ తెలుసు అనుకోండి. అందుకే సీజనల్ గా వచ్చే వాటితో పాటు నచ్చిన ఫ్రూట్స్ ని కూడా మన ఇళ్లలో డైనింగ్ టేబుల్ మీద చేర్చేస్తుంటాం కదా. మరి ఈరోజు చూడటానికి అట్రాక్టివ్ గా ఉండి టేస్ట్ తో పాటు విటమిన్స్ ఎక్కువగా ఉండే పండు గురించి మీకు చెప్తాను. మరి ఏదంటే తెలుసుకోవాలంటే వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్, ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మీకు చెప్పాను కదా, చూడటానికి అట్రాక్టివ్ గా ఉండి టేస్ట్ తో పాటు విటమిన్స్ ఎక్కువగా ఉండే ఒక పండు గురించి మీకు చెప్తాను అని. అదేంటో తెలుసా? రాస్బెర్రీస్. విటమిన్ సి, ఈ, ఫైబర్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. అంటే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను మీరై మూవీ నుంచి డాన్సింగ్ నంబర్. ఎంజాయ్ దిస్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం రాస్బెర్రీస్. ఈ పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుందట. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్ అండ్ గుండె ఆరోగ్యానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాక ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరేవేంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో లేటెస్ట్ హిట్ సాంగ్ ఫ్రమ్ విశ్వనాథన్ అండ్ సన్స్. ఎంజాయ్ దిస్.

ఈ పాటకి రీల్స్ చేయని వాళ్ళు, డాన్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉంటారు కదా, ఫుల్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఒక పాటని ఎంతమంది ఎన్నిసార్లు కోరుకుంటే వింటే అంత హిట్ అని వచ్చేదనమాట టాక్. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రీల్స్ చేస్తే, ఎంతమంది డాన్స్ చేస్తే, ఎన్ని ప్రోగ్రామ్స్లో ఈ పాటని ప్లే చేసి డాన్స్ చేస్తే అంత సూపర్ హిట్ అని ఒక పాపులారిటీకి అదొక మెజర్మెంట్ లాగా అయిపోయింది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఇట్ ఫిట్ అండ్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రాస్బెర్రీస్ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మెదడు పనితీరు ఇంప్రూవ్ అవుతుందట తెలుసా? అండ్ రెగ్యులర్గా రాస్బెర్రీస్ ని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుందట. చూసారు ఎన్ని ప్రయోజనాలు, ఇవే కాక ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మన సూపర్ క్లాసిక్ సాంగ్, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో. యాక్చువల్గా చాలా రోజులు అయింటుందా మీ పాట విని, అందుకే మరోసారి వినిపిస్తున్నాను. ఎంజాయ్ చేస్తాను.

0: అసలు శ్రేయఘోషల్ గారు పాడితే పాటకి ఒక వింతందం వస్తుందేమో కదా. ఏ పాట అయినా సరే అలా ఒక ప్రవాహంలో సాగిపోతూ ఉంటుంది ఆమె వాయిస్లో. అద్భుతమైన స్వరం అండ్ అద్భుతమైన సింగర్ అనమాట. ఇక కార్తిక్ గారు తోడైతే చెప్పేదేమో చెప్పండి, ఇలా ఉంటుంది ఇళయరాజు గారి వేటూర్ సుందరమూర్తి కాంబినేషన్ ఎప్పటికీ ఆల్ టైమ్ హిట్ అనేది ఇలాంటి పాటలు ఎప్పటికీ ప్రూవ్ చేస్తూనే ఉంటాయి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM. మరి రాస్బెర్రీస్ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆరోగ్యమే కాదండి అందంగా మెరిసే చర్మం కూడా లభిస్తుందట రాస్బెర్రీస్ తింటే. సో రాస్బెర్రీస్ కేవలం ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, శరీరానికి సర్వరోగ నివారణిలా పనిచేసే సూపర్ ఫుడ్. మరి మన డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే హ్యాపీగా హెల్దీగా అఫ్కోర్స్ అందంగా కూడా ఉండొచ్చు అంటారు పోషకాహార నిపుణులు. మరి ఫాలో అయితే పోలా ఏమంటారు, ఆలోచిస్తూ వినేయండి ఇరుముడు సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ ని.
1: వీరమణి గంటలే

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 కు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాధవణి కుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పాడి రైతులు పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పశువుల బీమా పథకాన్ని ప్రారంభించనుంది. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. వార్తల వివరంగా. రాష్ట్రంలోని పాడి రైతులు పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ బీమా పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో మహబూబ్నగర్ తర్వాత కరీంనగర్లోనే అత్యధికంగా గొర్రెలు, మేకలు ఉండటంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొదటిసారిగా చేపడుతున్న ఈ పథకం కింద మొత్తం ప్రీమియంలో 85% ప్రభుత్వ సంస్థలు, మిగిలిన 15% లబ్ధిదారులు చెల్లించాలి. పాడి పశువు ఒక్కొక్క దానికి 30,000 రూపాయల బీమా కోసం ఏడాదికి 885 రూపాయల ప్రీమియం, గొర్రె లేదా మేక ఒక్కొక్క దానికి 3,000 రూపాయల సాయం కోసం 88 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దొరల పాలనను ధిక్కరించి వెట్టిచాకిరి భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో ఆమె పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గుర్తు చేసుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలను కొనియాడారు. తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలుగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకునేది గౌరవం కోసం మాత్రమే కాదని, అవి వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేస్తాయని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అందరం సామాజిక న్యాయం కోసం పాటుపడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి

0: సందర్భంగా వనపర్తిలో ఆమె విగ్రహానికి పూలమాలలేసి ఆయన నివాళులర్పించారు. చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో చాకల ఐలమ్మ విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ జిల్లా అధికారి అబ్దుల్ నదీం అధ్యక్షత నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్ పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు జనగాం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జనగామ మున్సిపాలిటీకి కేటాయించిన 1,77,00,000 రూపాయల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే 54 మందికి మున్సిపల్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం 38 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంటు, 2 కోట్ల వ్యయంతో మున్సిపల్ డంపింగ్ యార్డు పనులు, కేజీబీవీలు, పాఠశాలలో 1,92,00,000తో బాస్కెట్బాల్ కోర్టుల నిర్మాణాలు, తహసీల్దార్ కార్యాలయం, ఆసుపత్రుల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు కూడా నిరుత్సాహ పడాల్సిన పని లేదు. రెండోసారి ఇస్తున్నాం, మూడోసారి ఇస్తాం, నాలుగోసారి ఇస్తాం. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇల్లు రాలేదని నిరుత్సాహ పడక్కర్లేదు. విడతల వారిగా చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాదేనని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏటీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి 594 జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను మంజూరు చేయాలన్న హైకోర్టు రిజిస్ట్రీ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విధంగా 200 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల పరిధిలో 30 కోట్లు కేటాయించారు. రాజేంద్ర నగర్, ఎల్బీనగర్, కుక్కట్పల్లి సహా 4 ప్రాంతాల్లో 30 కోట్లు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 16, నల్గొండ జిల్లాలో 10 కోట్లను కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 8 మున్సిపల్ కోర్టులను మంజూరయ్యాయి. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు, శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద రాత్రి నుంచి భారీగా గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. విభిన్న రూపాల్లో తరలి వస్తున్న గణనాథులు భక్తుల కోలాహలంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. నల్గొండలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్ట అమల్లో భాగంగా 500 రూపాయలు జరిమానా విధించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. గత నెల 11వ తేదీన నిర్వహించిన తనిఖీ అనంతరం 10 లిఖితపూర్వక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. 191 మంది శిశువుల మరణం, ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వంటి 14 రకాల అంశాల్లో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నట్లు జిల్లా కమిటీ గుర్తించిందన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే వారి ఎదుగుదలతో పాటు బంగారు భవితకు బాటలు వేయొచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. 9వ పోషణ మాసం పురస్కరించుకుని సంగారెడ్డిలో మన ఆంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు, వెనుకటి సమస్యలు, నడకలో ఇబ్బందులు, పుట్టుకతో వచ్చే లోపాలు,

పోషకాహార లోపాలను గుర్తించిన వెంటనే అంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కుష్టి వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బృందం జిల్లాలోని రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కుష్టివ్యాధి సంయుక్త సంచాలకులు డాక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నందున కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు ప్రస్తుత విద్యా విధానానికి మధ్య అంతరం పెరుగుతోందని, దీన్ని తగ్గించేందుకు నైపుణ్య ఆధారిత కోర్సులు అవసరమని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి అన్నారు. హైదరాబాద్లో జరిగిన కంపాషన్ ఇన్ యాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారవద్దని, పాఠశాలలో నైతిక విద్య లోపించడం వల్లే జెన్జీ జెన్ ఆల్ఫా తరాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా జాజాల గ్రామ సర్పంచి కాశమ్మకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ఏంజలా ఆల్ఫ్రెడ్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను ముట్టుగా గుర్తించి అవసరమైన వారికి నిరంతరం చికిత్స అందించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని పాడి రైతులు, పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పశువుల బీమా పథకాన్ని ప్రారంభించనుంది. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM వీబీ స్టూడియోల టైం 1:20 దాటింది. మరి అనివార్య కారణాల వల్ల షో టైం కార్యక్రమాన్ని వినిపించలేకపోతున్నాం. అందుకు బదులుగా కొన్ని మంచి మంచి పాటలు వినేద్దాం ఈరోజు. ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ప్రేమ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఆచార్యయాత్రే సాహిత్యం, ఇళయరాజా సంగీతం. ఇక తర్వాత పాటగా పరువు ప్రతిష్ఠ. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి సుందరామూర్తి సాహిత్యం, రాజ్కోటి స్వరకల్పనలో వినండి.

0: ఇది ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి రాజన్ నాగేంద్ర స్వరపరిచిన వేటూరి సుందరామూర్తి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, చిత్రం ప్రేమఖైదీ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మరి ఎంఎం కీరవాణి స్వర రచన, వేటూరు సుందరరామూర్తి గీత రచన, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం పెళ్లి సందడి. విందామా.
1: అభ్రపథమ్మున

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు వినండి ప్రేమించుకు తమరా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివినెల సీతారామ శాస్త్రి సాహిత్యం మహేష్ స్వరకల్పనలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిద్ భారతి 102.8 FM. ఇప్పుడు వినండి గంగోత్రి చిత్రం కోసం MMK రవాణి స్వరకల్పనలో SP చరణ్ సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం.

సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి క్లాక్ల టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి ఇన్స్పైరింగ్ శక్తిశీలి కబులు స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి పాట వినేద్దామా? ఇంకెందుకు ఆలస్యం?

శక్తిశీలి టైం ఆన్ వివిద్ భారతి 102.8 FM. ఆమెకి మ్యూజిక్ తెలీదు, సంగీతంలో సరిగమలు నేర్చుకోలేదు, కానీ ఆమె పాడే పాటలకు మిలియన్ వ్యూస్. లేటెస్ట్గా పాడిన యేషనగల కట్ట మీద అయితే చాలా తక్కువ టైంలోనే 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మీకు ఈ పాటకు అర్థమై ఉంటుంది కదా ఎవరి గురించి చెప్తున్నాను. ఎస్, సింగర్ బంగారిగళ్ళ ప్రభావతి. ప్రభగా ప్రేక్షకులను అలరిస్తున్న తన సక్సెస్ జర్నీ విశేషాలు ఇవాల్టి శక్తిశీలిలో. స్టే ట్యూన్ టు వివిద్ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభావతి పుట్టి పెరిగింది రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో. వ్యవసాయ కుటుంబం, అక్కాతమ్ముడు ఉన్నారు. ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలో చేరినప్పటికీ మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది కుటుంబ పరిస్థితుల వల్ల. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తా, వింటూ ఉంటారుగా శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తిశీలి టైం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ అని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక చెప్పా కదా మీకు, ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలో చేరినప్పటికీ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. సో చదువు మానేశాక పెద్దలు పెళ్లి చేసేశారు. ఇక ప్రభావతికి చిన్నప్పటి నుంచే బోనాలు బతుకమ్మ పాటలు పాడటం అలవాటు. జానపద పాటల్ని ఆ నోట ఈ నోట వింటూ నేర్చేసుకుంది. మీకు తెలుసా, స్కూల్లో 4th క్లాస్లో ఉన్నప్పుడే స్టేజ్ మీద పాటలు పాడేది. మరి ఆ ఇంట్రెస్ట్ కెరీర్గా మారడానికి, ఇప్పుడు మనం వింటున్న సూపర్ హిట్ సాంగ్స్ రావడానికి కారణమెవరో తెలుసా? చెప్తాను, వింటూ ఉండండి ఫ్రెండ్స్.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు, చిన్నప్పటి నుంచి బోనాలు బతుకమ్మ పాటలు పాడేది, అలాగే జానపద పాటలను కూడా ఆ నోట ఈ నోట విని నేర్చేసుకుంది. కానీ ఆ చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కెరీర్గా మారడానికి, ఇంత పేరు రావడానికి ప్రోత్సహించడానికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు కాదు, ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, భర్త. ఎస్, ప్రభావతి భర్త. తను జానపద గీతాలు పాడుతుందని తెలిసి ఒక పాట పాడించి ఫోక్ సాంగ్స్ రికార్డ్ చేస్తున్న వాళ్ళకి పంపించడం జరిగింది. అలా తొలి అవకాశం సిటాపాట సినుకుల పాటగా రావడం, పాడటం, పేరు రావడం అన్నిటక్టగా జరిగిపోయాయి. అలా స్టార్ట్ అయిన ప్రభావతి సింగింగ్ కెరీర్ గురించిన మరిన్ని విశేషాల కోసం వింటూ ఉండండి శక్తిశీలి ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తిశీలి టైం. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక భర్త సపోర్ట్ తోటి సింగర్గా కెరీర్ స్టార్ట్ చేసింది. కొన్ని కొన్ని అలా పాటలు పాడడం స్టార్ట్ చేసింది. జానపద గీతాలు అన్నీ కూడా ప్రైవేట్ సాంగ్స్. మరి తొలి పాటతోనే మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు రావడం మొదలయ్యాయి. జానపదాలు, బతుకమ్మ, బోనాల పాటలు, ఇలా ప్రభావతి ఏ పాటైనా పాడగలదు అనే పేరు వచ్చేసింది. జోగురాలు జోగురాలు, నేనమ్మ, నా పేరే ఎల్లమ్మ, ఓ పిలగ వెంకటి మొదలైన పాటలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పర్టికులర్గా రాను ముంబైకి రాను ఈ పాటకి 90 మిలియన్ వ్యూస్ పైన వచ్చాయి. మరి ప్రభావతికి సినిమాలో పాడే అవకాశం ఎలా వచ్చింది, ఏంటి, ఎవరు ప్రోత్సహించారు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అండ్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫోక్ సింగర్ బంగారుగళ్ల ప్రభావతి సక్సెస్ అన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ఫోక్ సాంగ్స్ అన్ని చాలా పాడింది, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి, మిలియన్ వ్యూస్ వచ్చాయి, అలా తను సక్సెస్ అయింది సింగర్ గా. మరి తర్వాత సినిమాలకు ఎలా ఎంటర్ అయింది? ఎలా అంటే, ప్రభావతి భాషతో సంబంధం లేకుండా చాలా రీల్స్ చేసింది, అవే ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం తెచ్చింది. హీరో విశాల్ గారు నటించిన మకుటంలో పాడిన పాట ఫస్ట్ మూవీ సాంగ్ అన్నమాట. ఆ తర్వాత జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడటం, ఇక యేషనాగల కట్టం మీద పాట ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదనుకోండి. అఫ్కోర్స్ మీరందరూ ఆ పాట కోసం వెయిట్ చేస్తున్నారు, తర్వాత వినిపిస్తాను, మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఫోక్ సింగర్ బంగారిగళ్ల ప్రభావతి సక్సెస్ అనే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి సినిమాలో కూడా పాటలు పాడేసింది, ఆ పాట ఎంత హిట్ అయిందో కూడా చెప్పక్కర్లేదు. అసలు సంగీతం నేర్చుకునే ఒక అమ్మాయి

2000కు పైగా జానపద గీతాలు పాడి గుర్తింపు పొంది సినిమాలో పాడే అవకాశాన్ని అందిపుచ్చుకుని సక్సెస్ అవడమంటే నిజంగా గ్రేట్ కదా. మనలో ఉన్న టాలెంట్ని సమర్థవంతంగా ప్రొజెక్ట్ చేయగలిగితే ఎవరైనా కెరీర్లో సక్సెస్ కావచ్చు అని నిరూపించి స్ఫూర్తిగా నిలిచింది ప్రభావతి. తన ఈ విజయానికి గుర్తింపుకు భర్తే సపోర్టు కారణమని చెప్పి ఆమె సక్సెస్ జర్నీ ఇలా ప్రతిభ ఉన్న ఎంతమంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ కాదంటారా? అసలు ఎవరనరే నిజంగా. సో సక్సెస్కి షార్ట్ కట్ లేవు, కానీ కష్టపడితే ప్రతిభకి సమర్థవంతంగా మనం ప్రొజెక్ట్ చేయగలిగితే అపజయాలు ఎదురైనా ముందుకెళ్తే విజయం తథ్యమనేది నిరూపించిన శక్తిశీలులు ఎందరో ఉన్నారు. సో వాళ్ళందరి గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం రోజు. ఎనీవేస్ మరి టైం 2:54 దాటింది, అంటే లక్ష్మికి సెండ్ ఆఫ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజింగ్ విత్ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. సో విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.

మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా
1: ముఖ్యాంశాలు. వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 24 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జానీ ఈ చిత్రం కోసం రాజేష్ నందిత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం రమణ గోగులా.

హే ఇప్పుడు వినండి, స్టేట్ రౌడీ ఏ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పే సుశీల పడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు బప్పిలహరి.

ఇప్పుడు వినండి, సూరిగాడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్రగీతం. సంగీతం అందించిన వారు ఎస్ వాసురావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం లక్ష్మీకాంత్, ప్యారలాల్. చిత్రం నేటి సిద్ధార్థ.

ఇప్పుడు వినండి ప్రేమ ఖైదీ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఇప్పుడు వినండి. ప్రతిభావంతుడు ఈ చిత్రం కోసం కేజే జయస్థాస్ పాడిన ఆచార్య యాత్రేయ గీతం సంగీతం సత్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తాత మనవడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవితా కృష్ణమూర్తి పాడిన సిరివేనల సీతారామ శాస్త్రగీతం, సంగీతం మాధవ్ పెద్ది సురేష్.

ఇప్పుడు వినండి శత్రువు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన 20 నెలల సీతారామ శాస్త్రి గీతం సంగీతం రాజ్కోటి.

ఇప్పుడు వినండి బ్రహ్మ ఈ చిత్రం కోసం కేజే జస్తాస్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం సంగీతం బప్పిలహరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి యువరాజు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి బొబ్బిలి పులి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం జేవి రాఘవులు.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. భద్ర ఇచ్చిత్రం కోసం సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10కు తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళీశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి

ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ధి పనులను సమీక్షించి గ్రామ

నాయకుల ప్రశంసలతో తెలంగాణ వ్యాప్తంగా ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. నిరుపేద చిన్నారుల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించే దిశగా దాతల సహకారంతో దాదాపు 50 కేంద్రాలను కొత్త ఫ్లోరింగ్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్, ఫ్యాన్లు, టీవీలు, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్తో అభివృద్ధి చేశారు. విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, వాటర్ బాటిళ్లతో కూడిన కిట్లను కూడా అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమై 2027 వర్షాకాలం రాకముందే పూర్తవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు టెండర్లను ఆహ్వానించే ముందు నిర్మాణ భద్రత, కట్ ఆఫ్ వాల్స్, పునాది పటిష్టతలను నిర్ధారించే తుది డిజైన్లను 5 అక్టోబర్ సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక ప్యానెల్కు సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ధి పనులను సమీక్షిస్తూ 5,118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 1,000 కోట్లు, 8,000 మహిళా కమ్యూనిటీ భవనాల కోసం 800 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్ల రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో MGNREGS ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ, వేసవి కాలంలో తాగునీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఇనుగుర్తికి చెందిన నాయకులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో, రైతుబంధు అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, 2028 బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాబోయే రాజకీయ పోరు గాంధీ పరివారకు, సంఘ పరివారకు మధ్య జరిగేది కాదని, ఆ పోలిక అసంబద్దమైనదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఒకే కుటుంబానికి విశ్వాసంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై ఆధారపడితే సంఘ్ పరివార్ నిస్వార్థ దేశభక్తికి, జాతి నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. గత కాంగ్రెస్ దుష్పరిపాలనను విమర్శిస్తూ, కుటుంబ పాలన కంటే దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ప్రయోజనాలకే బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుల అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకించినందుకు వంగూరు ఎస్సీ సర్పంచ్ కాశమ్మపై జరిగిన వేధింపులు, వివక్షను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఇసుక రీచులను సందర్శించిన ప్రవీణ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే GO 134 కింద అధికార పార్టీ నాయకుల భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెదక్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అరుదైన కార్యక్రమం అని అభివర్ణించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగిల్తో కలిసి ఆయన మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని వడ్డించి ఆహార నాణ్యతను పరిశీలించేందుకు వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ పథక నిర్వహణకు సహకరిస్తున్న హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ బీజేపీ తమ రాష్ట కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించి భూస్వామ్య అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన పోరాట పటిమను, ధైర్య సాహసాలను కొనియాడింది. పాఠ్యపుస్తకాల్లో ఐలమ్మ చరిత్రను చేర్చాలని డిమాండ్ చేస్తూ, తాము అధికారంలోకి రాగానే ట్యాంక్ బండిపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ భూ విధానాలను బీజేపీ నాయకులు విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదనపు కలెక్టర్ భుజంగరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, రజక సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనం చేసి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశామని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసనసభ్యులు మైనపల్లి రోహిత్రావు చాకలి ఐలమ్మ విగ్రహానికి పుష్ప

0: మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ, సామాజిక అన్యాయాలను ఎదిరించి అణగారిన వర్గాల హక్కుల కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా పోరాడిన వీరనారి చైకల్ ఐలమ్మను కొనియాడుతూ, ఆమె ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోయిందని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాటికాలంలో రజాకారులు, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఆమె వీరత్వాన్ని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గుట్టపై జిల్లా టూరిజం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలను కలెక్టర్ గరిమ అగర్వాల్ ప్రారంభించి విటీఏడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా చారిత్రక పర్యాటక ప్రాంతాలను పరిరక్షించాలని, యువత వార్తాపత్రికలను చదవాలని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం 250 కోట్ల రూపాయల అభివృద్ధి విస్తరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఖమ్మం వైరా రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జమీందారుల పాలనలో కొనసాగిన వెట్టి చాకిరి దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ప్రజల్లో చైతన్యాన్ని నింపిందని, నిర్భయంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మహాసభలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, సాంప్రదాయ వృత్తులకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కుల వృత్తుల వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్లు, బీమా, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, పురోగతికి విద్య ఎంతో కీలకమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గొర్రెల పెంపకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని కూడా సూచించారు. వారణాసిలో ఒక వార్తాపత్రిక నిర్వహించిన సెమినార్లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక విద్యతో అనుసంధానించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్, మున్సిపల్ చైర్పర్సన్ గగ్లోత్ జ్యోతి రమేష్ నాయక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్ పాల్గొన్నారు. ప్రతి వ్యవసాయ ఉత్పత్తి ద్వారా రైతుకు అధిక ఆదాయం వచ్చేలా నెల రోజుల్లో ఫార్మర్స్ ఐడీని పూర్తి చేయాలని, గోదాముల సామర్థ్యాన్ని పెంచాలని సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పథకాలను కైవసం చేసుకున్నాయి. ఫైనల్లో మహిళల జట్టు 37-34 పాయింట్ల తేడాతో ఇరాన్ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుని భారత్కు 3వ స్వర్ణ పథకాన్ని అందించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పురుషుల జట్టు ఫైనల్స్లో 40-34 తేడాతో ఇరాన్ను ఓడించడంతో భారత్కు 4వ స్వర్ణ పథకం దక్కింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమవుతాయి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఏ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని.

6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం కనకయ్య బృందంచే భక్త మార్కండేయ చింది యక్షగానం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పురుగుమందుల పిచికారి తర్వాత మేతమేసిన పశువులలో వచ్చే దుష్పరిణామాలు జాగ్రత్తల గురించి మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న గారితో పరిచయం వింటారు. అనంతరం కూరగాయల సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామ రైతు శ్రీ భిక్షపతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. 7:45 చిత్రసీమ. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:20 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగ ప్రాధాన్యత, వరంగల్ జిల్లాలోని పర్యాటక విశేషాల గురించి అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎల్లెందుల రవికుమార్. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం, 9:30 చిన్నారి లోకం కార్యక్రమం, 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 చిత్రసీమ, 8:00 మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం వింటారు. 8:30 చిత్రసీమ, 9:00 ఆంగ్లంలో వార్తలు, 10:20 మధుర గీతాలు అలనాటి ఆనిముత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.

0: సైబాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి.

0: हर पल आपके साथ।
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
3: రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగ ప్రాధాన్యత, వరంగల్ జిల్లాలోని పర్యాటక విశేషాల గురించి అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుస్మ సూర్యకిరణ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
4: శ్రోతలకు నమస్కారం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రకృతి అందాలను, చారిత్రక ప్రదేశాలను, సంస్కృతి సంప్రదాయాలను, కళలను, ఆహార వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి పర్యాటకం ఒక చక్కని మార్గం. ఒక ప్రాంతం గురించి తెలుసుకోవటమే కాకుండా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి కూడా పర్యాటకం ఎంతో దోహదపడుతుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి పర్యాటక రంగం ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేయటం, బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ రోజున ముఖ్య ఉద్దేశ్యం. మన
3: వినండి రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.
3: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం కనకయ్య మరియు బృందంచే భక్త మార్కండేయ చింది యక్షగానం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సూత్రధారి.
1: అయ్యా, తమరి నామధేయము మీ యొక్క సవిస్తారం అంతా చెప్పవలేను.
0: సూత్రధారి, మన నామంబు మృకండ మహర్షి, మది అర్ధాంగి పేరు మరుద్వతి, సుగుణ బాలుండు శీలుండు శివవర ప్రసాది ఒక్కగానొక్క కుమారుడు మార్కండేయుడు.
1: అమ్మా, నీ చరిత్ర చెప్పుము.
2: శ్రీపతి

0: నా పేరు మరుద్వతి, నా భర్త పేరు బృకండ మహర్షి, నాకు ఏకైక కుమారుడు, అతని పేరు మార్కండేయుడు, 16 సంవత్సరముల గలవాడమ్మ.
1: సరే అమ్మా. మృకండజ, మరుద్వతి, మీ కుమారుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆయువు త్వరలోనే తీరిపోవును. నేను అశరీర వాణిని.
2: పరమేశ్వర,
1: హే జననే జనకులారా,

0: అమ్మా, నాన్న, ఏదో ఆకాశవాణి పలికిన మాటలు విని ధరపైబడి మూర్చనుంది, అధికంగా ఖేదించుతున్నారు. కారణమేమిటి నాయనా?
1: నాయనా మార్కండేయ, ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 16 సంవత్సరాల ఆయువు తీరిపోయినదని ఆకాశవాణి చెప్పిన అమ్మా నేను దుఃఖిస్తున్నాము నాయన.
0: అమ్మా,
2: నాయన,
0: పరమేశ్వరుడు నాకు వరమిచ్చినప్పుడు 16 ఏళ్ల ఆయువు నేను ఇచ్చానా?
2: అవును.
1: అవును.
0: ఇందులకై మీరు విచారించి ఇంత ఖేదము నొందుచున్నారే.
1: అవును నాయన.
0: అమ్మా, ఇట్టి జీవి శాశ్వతము కాదు. అనివార్యమైనటువంటి ఈ జీవి కొరకై, అశాశ్వతమైనటువంటి ఈ జీవికై మీరెందుకు దుఃఖించదరు అమ్మా?

0: ఏమన్నావు నాయన?
1: అమ్మా, జాతాశ్యం మరణం ధ్రువం అన్నారు పెద్దలు. పుట్టిన జీవికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ పునర్జీవనం తప్పదు. కానీ ఇట్టి జీవికి పిల్లలు ఎందరో, తల్లులు ఎందరో, తండ్రులు ఎందరో, ప్రేమతో చేసుకున్నటువంటి భార్యలెందరో, ఎన్ని ఎన్ని జన్మలెత్తి ఈ జీవి మానవ జన్మగా సృజించబడను. ఆ పరమేశ్వరుడు నాకు 16 ఏళ్ల ఆయువునిచ్చారని మీరు అధికముగా ఏడుస్తున్నారు. పరమేశ్వరుని కృపా కటాక్షమును సాధించి ఘోరమైనటువంటి తపస్సు వడసి ఆ తపస్సు ప్రభావం వల్ల పరమేశ్వరుని చేతనే నేను సంపూర్ణ ఆయువును గైకొని వచ్చేదనమ్మా. నన్ను దీవించి పంపండి.

0: అమ్మా మీరు దుఃఖించు నా ప్రయోజనం లేదు, మీ చల్లని దీవెనను నాకు సంగి నన్ను పంపండి. మృడుననగా శివుని యొక్క వరమును గైకొని పూర్ణాయువును సంపాదించుకుని వచ్చేదనమ్మా.
1: అట్లా నాయన.

0: నా పుత్రక, క్షేమంగా వెళ్ళిరా. నీవా యమబట్టులు వచ్చిన భయము నందకుండా పరమశివుణ్ణి ధ్యానించి పునర్జీవితునిగా తిరిగిరా నాయన.
1: తండ్రి, నన్ను ఆశీర్వదించి పంపండి
2: నాయన. ఇంకొక మాట, పుత్ర పోయి రమ్.

0: నాయనా మార్కండేయ
1: నాయనా
0: సాకసం సఫలం భవే సాకసమే జయం భవను కారుని బాటులకు భయంబు నొందక పరమేశ్వరుని ప్రసన్నుని గావించుకొని సకలవరంబులు వడసి త్వరగా తిరిగి రా నాయనా నీకు జయం భవను.
1: జననీ జనకులారా నన్ను ఆశీర్వదించి పంపండి.
0: వెళ్ళండి నాయనా నీకు జయం భవను.
2: హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ.
0: హే చిత్రగుప్త, హే చిత్రగుప్త.
1: అయ్యయ్యా.

0: స్వామి.
1: మన నామంబు యమధర్మరాజు. ఈ యొక్క యమలోకమును పరిపాలించేటి అధినేతను. సకల ప్రాణములను దీవినటువంటి మార్తాండుండను. కాని ఒక మాట
0: చెప్పండి,
1: నేటి రోజు మన యమ సదనమ్మునకు రావలసినటువంటి ప్రాణి ఎవరో భక్షవాణి విప్పి జాగ్రత్తగా చెప్పండి.
0: స్వామి, నేటి దివసములోన మృకండుని కుమారుండైనటువంటి మార్కండేయుడు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లవాడు 16 సంవత్సరములు నిండిపోయినవి. ఈ రోజుతో అతని గడువు తీరిపోయినది స్వామి.
1: ఓహో, చిన్న పిల్లవాడా?
0: అవునవును,
1: 16 ఏళ్ల పిల్లవానికి ఆయువు పరిసమాప్తి చేసినాడా బ్రహ్మదేవుడు?
0: అవునవును.
1: అటులైనా ఇప్పుడే భూలోకమునకు వెళ్లి ఆ పిల్లవాడి ప్రాణమును కైకొని వచ్చదను. నా యొక్క ఆయుధంబరును సమకూర్చండి.
0: సరే స్వామి, మీ చిత్తము.
1: సరే, పొయ్యదందర పైకి ఉన్నారు వారి తెచ్చదను.

0: చిత్రగుప్తులారా,
1: అయ్యయ్యా
0: సకల ఆయుధములను సమకూర్చున్నారు కదా,
1: అన్ని
0: ఇప్పుడే నేను భూలోకమునకు వెళ్ళి ఆ యొక్క మార్కండేయుని ప్రారణిగైకుని వచ్చేదగాక.
1: మీ చిత్తము స్వామి.
2: హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. నేను ఈ ఘోరారణ్యమున ఇసుకను లింగముగా చేసుకుని ఆ పరమేశ్వరుని పూజించదగాక.

0: ఇటొక్కసారి వీక్షించు.
1: ఏమి ఈ ఘోరారణ్యమున ఇంత భయంకరమైనటువంటి రూపము ధరించి నా కన్నులేదుట ప్రత్యక్షమైన ఈ దివ్యమంగళమూర్తి ఎవరు?
0: ఇటొక్కసారి వీక్షించు.

0: రూపము ధరించి నా ముందు ప్రత్యక్షమైనటువంటి దివ్య రూపులు ఎవరు స్వామి మీరు?
1: ఎవరన్నావా? ఎరుక లేకపోయావా? అవురా నన్నెవడనుకున్నవరా ఎవడని మది తెలియవురా గర్వంబుడు మానవురా.
0: అవురా నన్నెవడనుకున్నవరా ఎవడని మది తెలియవురా గర్వంబుడు మానవురా.

0: అర్బక, నన్ను ఎవరని భావించితివా? దక్ష దిప్పాలకుండను, దండాదరుండను, కృతాంతుండనని ఎరగలేకపోయావా అర్బక?
1: పరమేశ్వర, నేటి వరకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి నా 16 ఏళ్ల ఆయువు తీరిపోయినది. దండధరుడైనటువంటి యమధర్మరాజు నా జీవములు కొనిపోవడానికి వచ్చావు. స్వామి యమధర్మరాజా, ధర్మమూర్తులు మీరు, మీకు తెలియని ధర్మమా స్వామి?

0: అన్నటువంటి మీకు తెలియని ధర్మమా? తల్లుల ఎదుటనే పిల్లలను కొనిపోవుట ఇది ధర్మమా స్వామి? సకలము తెలిసినటువంటి ధర్మ ప్రభువులు, మా తల్లిదండ్రులకు నేను కొరువు పెట్టుట ధర్మము, అది మనుధర్మ శాస్త్ర ప్రకారము జరుగును. కానీ మా తల్లిదండ్రులే నాకు కొరువు పెట్టుట ఇది అధర్మము కదా
1: స్వామి? చెప్పుచున్నది గౌరీ వల్ల.

0: మార్కాండేయ, ఆ పరమేశ్వరుడు నొసంగినటువంటి ఆయువు తీరిపోయినది. ఆ ప్రకారముగానే నేను నీ ప్రాణిని కొంపోవడానికి వచ్చిన.
1: స్వామి, నేను ఈ లింగమును విడిచి మాత్రము రాను. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ.
0: నా మాటనే ధిక్కరిస్తున్నావా? ఇదిగో విను, ఇప్పుడే నా యొక్క నా కాలపాశమును నీపై ప్రయోగిస్తాను, కాచుకో.
1: హర హర మహాదేవ శంభో శంకర. ఒరీ యమధర్మరాజా, ఇంత మదమ కృతాంత మర్దింతును గను చూలము చేతను.

0: అయ్యో యమధర్మరాజా, ఇంత మదహంకారము చేత నా భక్తులైనటువంటి యొక్క ఈ మార్కండేయుని ప్రాణమును తీయడమే కాక నా లింగమునకు కూడా నీ కాలం అనే పాశమును వైచదవా. ఇంత మదహంకారము చేత నుండివా, నిన్నేం చేస్తాడో చూడు. మూడు
1: పరమేశ్వర దురహంకారం దొరికి దగ్గ ఇదో చూడు.

0: అనుకుంటేనే.
1: అయ్ పరమేశ్వర, పాలనేత్రుండవైతేనేమి, కృపా సముద్రుండవైతేనేమి, లోకాలకు కర్తవైతే ఏమి? ఆ బ్రహ్మదేవుడు వ్రాసినటువంటి ఆయు ప్రకారము నడచుట లోక యథార్థంపు కదా.
0: యమధర్మరాజా, పాలనేత్రుడవైతేనేని కృపా సముద్రుడవైనా నాకు భయపడవా? ఇంత మదహంకారమా? ఎందులకై విచారంబును? ఇందులకై

0: ధర్మాధర్మములు ఎరిగినటువంటి నీవే భక్తుడైనటువంటి మార్కండేయుని జీవము తీయకూడదని నీకు తెలియదా?
1: అయ్ పరమేశ్వర, పొంకమ్మకు శ్రీకర్ష కూర్తి వెంకటేశుని సకుండరంచును.
0: పొంకమ్మగారు శ్రీకర్ష కూర్తి.

0: పరమేశ్వర నీకేమవుతుందో చూడు.
1: అయ్యమ ధర్మరాజా ఇదిగో చూడు, నా యొక్క శూలాయుధము నీ పైకి ప్రయోగిస్తున్నాను. అయ్యమ ధర్మరాజా హర హర మహాదేవ శంభో శంకరా. స్వామి పరమేశ్వర నా కొరకై ఉద్భవించితివా, ఇక్కడ ప్రత్యక్షించి ఈ బాలుణ్ణి కాపాడడానికి వచ్చినవు. కాని సకల లోకాల కర్త అయినటువంటి యొక్క యమధర్మరాజు సకల జీవులను హరించి పాపపుణ్యములను నెంచి వాణ్ణి పరిగణించేటువంటి యమధర్మరాజే లేకుంటే ఈ యొక్క ఆయు తీరిన జీవములను ఏమైపోవును? నా యొక్క మనవి పాలించి నా మాట మన్నించి పునర్జీవుని యమధర్మరాజును పునర్జీవుని కావించుము స్వామి.
2: ఆహా భక్త, నీ యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చితిని. ఆ కాలు నీ మూర్చగావించినవు, అతడు మరణించలేదు, నా శూలాయుధమునకు మూర్చ పొందాడు, అంతే, ఇప్పుడే లేపదను. యమధర్మరాజా పునర్జీవుడవై లేచినమ్ము.
0: పరమేశ్వర పాకిమాం పాకిమాం
1: మన్నించితి.

0: యమధర్మరాజా, నీవు కూడా నన్ను మన్నించవలసి ఉన్నది. నిన్ను మన్నించి నిన్ను పునర్జీవుని చేశాను. కాని మున్ను మృకండ మహర్షికి నేను వరప్రదానం చేయనప్పుడు ఈ బాలునకు 16 ఏళ్ల ఆయువు నొసంగాను. అట్టి మాట మరచి భక్తి ప్రపృత్తులకు పొంగిపోయి ఉబ్బులింగని శ్రేష్ఠులే అబ్బురమను రీతిగా భక్తికి మెచ్చి బాలుని కాపాడానికి వచ్చాను. ఇందులో నా తప్పు కూడా కొంత ఉన్నది. నీవు కూడా నన్ను మన్నించవలేను శమన.
1: పరమేశ్వర, మిమ్మల్ని ధిక్కరించడం నాది కూడా తప్పే. కాని ఒక మాట,

0: స్వామి ఉమానాథ, నా తప్పిదాన్ని మన్నించి ఈ ధీనుడిపై నీ కృపకటాక్ష వీక్షణమును ఉంచవలగనని ముకుతహస్తుండనై నమస్కరిస్తున్నాను స్వామి.
1: యమధర్మరాజా, మనలో మనము క్షమాపణ చెప్పుకుని మన మన ధర్మ విధ అధర్మములను మనము విచారించడం కాదు. ఈ మహాభక్తుడైనటువంటి మార్కండేయునకు ఇతనికి దివ్య ఆయువు నొసంగి, పూర్ణ ఆయువు నొసంగి చిరకాలం వర్ధిల్లునట్లా నీ యొక్క దీవన నా యొక్క దీవన వడేవలయను.
0: సరే స్వామి, ఆ విధంగానే ఈ పిల్లవానికి సంపూర్ణ ఆయువును నొసంగండి.
1: మార్కండేయ, ఇటొక్కసారి వినుము నాయన. వినుమృ

బాలక. ఇంతటి యొక్క చిన్నతనములోనే 16 ఏళ్ల వయసులోనే అకుంఠిత దీక్షాపరుడవయ్యి పరమేశ్వరుని గురించి తపమాచరించి శమనుడైనటువంటి కాలుడైన

0: ధర్మరాజును ఈ యొక్క పరమేశ్వరుని మెప్పించి యమధర్మరాజును మెప్పించి మా ఇరువురి యొక్క వరములను వరసి మా ఇరువురి కృపాకు పాత్రుడవయ్యి చిరంజీవయ్యావు. నీకు చిర ఆయువును సంగుతున్నాను. పూర్ణ ఆయువు సంపూర్ణమైన ఆయువు చేత చిరంజీవయ వర్ధిల్లుము. నీ మది వేడుకతోడ ఎంతవరకు ఈ విశ్వముండును? ధరామండలము ఉన్నంత వరకు చుక్కలు, సూర్యుడు, చంద్రుడు, రవిశశి తారాంకములున్నంత వరకు నీ కీర్తి ప్రతిష్ఠలు వెలుంగుంది. భక్త మార్కాండేయుడవని పేరుంది. నువ్వు వర్ధిల్లుదువుగాక, చిరంజీవి వర్ధులు, నీకు మరణమే లేకుండా వరమసంగుచున్నాను. నీ గైకొను.
1: నాయనా మార్కండేయ, పరమేశ్వరుని యొక్క దీవెన మరి యమధర్మరాజు యొక్క ఆశీస్సుల చేత విశ్వమున్నంత వరకు నీకు ఆయు ఉండునని చిరంజీవత్వమును సంగుచున్నాము నాయనా, వెళ్ళిరా.
0: మహాప్రసాదము దేవా, మీ ఇరువురి ఆజ్ఞ గైకొని మీ ఇరువురు దీవెనలను వడసి ఇప్పుడే మా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఈ విషయమంతా మా తల్లిదండ్రులకు చెప్పి కృతార్థుడనయ్యను. అమ్మా నాయనలారా, మీకిదో వందనములు. అమ్మా, నేనిప్పుడే వెళ్ళి ఘోరమైన తపస్సు చేసి వరములు వడసి వచ్చాను. పరమేశ్వరుడు ప్రసాదించాడు. ఆ యమధర్మరాజు కూడా నా జీవమును తీయలేక నన్ను మన్నించి నాకు చిరాయువును, చిరంజీవై, రవిశశి తారాంకములున్నంత వరకు వర్ధిల్లుమని నాకు పూర్ణాయువును సంగారు తల్లి.
1: సకల సంతోషము నాయన. అటులైనా ఆ పరమేశ్వరుని పేర మంగళహారతిని మనమును సంగవలయును నాయన.
0: స్వామి
1: హరినా.

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం కనకయ్య మరియు బృందంచే భక్త మార్కండేయ చింది యక్షగానం విన్నారు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిజిఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునళ్లు మొదలైన వాటిలో ఎల్డిసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1 టైర్ 2 రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 3477 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమిటీ

0: గెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 6 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో 1688 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు అదనంగా కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఆధారంగా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 1871 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 ఆగస్టు 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 1 అక్టోబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తలు వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని

0: కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: देश के सभी किसानों का और कोऑपरेटिव सेक्टर से जुड़े हुए सभी लोगों का एक मांग था कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता था. नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూతు స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్థ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలు

భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్య

0: సంబంధం దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చేస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులు.

0: కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: నిజంగా
0: 16 అనాల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: ఏనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా పురుగు మందుల పిచికారి తర్వాత మేతమేసిన పశువులలో వచ్చే దుష్పరిణామాలు, జాగ్రత్తల గురించి మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న గారితో పరిచయం ఇంటారు. అనంతరం కూరగాయల సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామ రైతు శ్రీ భిక్షపతి గారితో పరిచయం ఇంటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
4: ఈరోజు పురుగు మందులు పిచికారి చేసిన తర్వాత పొలంలో పశువులు మేసిన తర్వాత కలిగే దుష్ప్రభావాలు అనే అంశం మీద మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి స్వప్న గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి స్వప్న గారు.
5: నమస్తే అండి.
4: స్వప్న గారు ఈ యొక్క ఆకాశవాణి స్టూడియోలో మీదైన విలువైన సమయాన్ని కేటాయించి ఈ పురుగు మందులు మేసిన పశువుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తర్వాత కలిగే దుష్ప్రభావాల మీద మాట్లాడడానికి వచ్చినందుకు సంతోషంగా ఉందండి. పురుగు మందులు అనగానేమి, వాటిని దేని నిమిత్తం వాడతారో చెప్పండి మరి.
5: ఓకే. ముఖ్యంగా ఈ మన రైతాంగం చీడపిడుగు పురుగుల నివారణ కోసం పురుగు మందులను వాడుతూ ఉంటారు. సో అది ఎంతలా మన ఫార్మర్స్కి యూస్ఫుల్ అవుతుందో అంతే విధంగా మనకు నష్టాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పురుగు మందుల్ని పొలాలపై పశువులు పిచికారీ చేసిన తర్వాత వాళ్ళకి ప్రమాదంగానే ఉంటుంది. ఒకవేళ సరైన పద్ధతులు వారు పాటించకపోతే, అట్లాగే వాళ్ళ పశువులు ఒకవేళ ఆ పొలంలో వెంటనే మేసినట్లయితే అది వాళ్ళ పశువులకు కూడా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే ఈ చీడ పురుగుల నివారణ కోసం ఏ మందులైతే మన రైతాంగం వాడుతున్నారో వాటిని సరైన పద్ధతిలో వాటిపైన ఇచ్చిన సూచనలకు అనుగుణంగా వాటిని వాడకపోతే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంతే విధంగా వాటి వలన చాలా దుష్ప్రభావాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. సో ఆ పురుగుల మందుల పైన ఉన్న లేబుల్ని చూసుకొని దాని ప్రకారంగా రైతాంగం ఆ పురుగు మందుల్ని సరి అయిన పద్ధతిలో ఆ సూచనలను అనుసరించి వాడాలి. లేనిచో అది వారికైనా ప్రమాదంగా ఉండొచ్చు, లేకపోతే వారికి ఉన్న పశువులకైనా ఒకవేళ వాటిలో మేసిన చోట వాటిని కూడా అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందండి.
4: ఇంకా ఈ పురుగు మందులు పిచికారి చేసిన పొలంలో పశువులను వెంటనే మేపవచ్చా, ఏం చేయాలో చెప్పండి మరి.
5: ఒకవేళ రైతు ఒక తన పొలంలో మందులను పిచికారీ చేశారనుకోండి, వెంటనే ఆ చోటికి మన పశువుల్ని మేపడానికి పంపకూడదండి, అస్సలు పంపకూడదు. ప్రతి ఒక్క మందు కొంచెం సమయం వరకు దానికి దాని ప్రభావం చూసేంత వరకు కూడా ఆ పొలాన్ని కంచెతో ఆయన అడ్డుకట్టు వేయడము, లేకపోతే బోర్డ్స్ పెట్టడము, ఏదో ఒకటి చేసి ఆ పరిసర ప్రాంతాలకు పశువులనే కాకుండా చిన్నపిల్లలు కానీ లేకపోతే తెలియని వాళ్ళు అటువైపుగా వెళ్లకుండా ప్రతి ఒక్క సూచక బోర్డులని ఏర్పాటు చేసుకుని వెంటనే ఒకవేళ ఆయన పశువులు ఉన్నాయనుకోండి, ఆ పరిసర ప్రాంతాల్లోకి ఆ చేనులోకి లేకపోతే ఆ పొలంలోకి ఆ పశువులు చేరకుండా వాటిని తిని దుష్ప్రభావాలకు లోనవ్వకుండా ఉండుటకు వాటికి సైన్ బోర్డులు పెట్టుకోవాలి. ప్లస్ కొంచెం డ్యూరేషన్ అంటే వ్యవధి అయ్యేంత వరకు మట్టుకు ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాలకు మన పశువులను అసలు పంపించకూడదండి. ఒకవేళ ఆ వ్యవధి లేకపోతే ఆ ఏదైతే మందు వాడారో దాని మీద ప్రతి ఒక్క దాని మీద ఎంత సమయం వరకు ఆ పశువులను అటువైపుగా పంపించకూడదో, లేకపోతే వాటిపైన ఉన్న సూచనలు అనేవి కరెక్ట్గా రైతాంగం అనేది కరెక్ట్గా చూసుకొని పాటించాలండి.
4: మందు పిచికారి చేసిన వెంటనే పశువులు తిన్నట్లయితే ఎలాంటి ప్రభావం చూపుతాయి, మరి పశువులకు ఏ విధమైన లక్షణాలు ఏర్పడతాయి చెప్పండి మరి.
5: ఈ పంటలపై ఉన్న పురుగు మందు అవశేషాలు

0: పశువు శరీరంలోనికి ప్రవేశించి విషప్రభాన్ని కలిగించవచ్చండి. ఇది మందు రకాన్ని బట్టి, దాంట్లో ఉన్న క్రియాశీలక పదార్థాన్ని బట్టి, వాటి మోతాదుని బట్టి, మళ్ళీ ఏ పంట మీద దాన్ని స్ప్రే చేశారో దాన్ని బట్టి, సో ప్రతి ఒక్క దాని గురించి దానిపైన పశువు పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందండి. సో పశువు తిన్న మొత్తంపై, అంటే ఎంత మోతాదులో అది దాన్ని తీసుకుందో దానిపై, దాని వలన కూడా దాని ప్రభావం ఆధారపడి ఉంటుందండి. సో ముఖ్యంగా ఒకవేళ పశువు ఈ పురుగు మందులు పిచికారీ చేసిన పొలంలో ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఆ పొలంలోకి వెళ్ళి మేసిందే అనుకోండి, సో దానివల్ల చాలా రకాలైన లక్షణాలను మనం గమనించవచ్చు. సో రైతు కానీ ఏం చేయాలంటే, తన పశువు ఒకవేళ పొలంలో మేసిన తర్వాత, ఆ పురుగు మందులు స్ప్రే చేసిన పొలంలో ఒకవేళ మేసినట్లయితే కొన్ని మనకు సూచనలను కనిపిస్తాయి. ఎట్లా అంటే, పశువులు విషప్రభానికి లోనట్లయితే మన లాలాజలం అధికంగా కారుతుంది, వాంతులు అవ్వచ్చు, విరోచనాలు అవ్వచ్చు, పశువులు వణుకోవచ్చు, మరి పశువులు మరీ బలహీనంగా అయిపోవచ్చు, ప్లస్ శ్వాస తీసుకోవడంలో పశువులు చాలా ఇబ్బంది పడవచ్చు. మళ్ళీ ఒకవేళ ఆ పురుగు మందుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందనుకోండి, అంటే అత్యధిక ప్రమాదకరమైన మందు అది అయితే మాత్రం పశువులు మరణించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో మనము ఖచ్చితంగా ఆ పురుగు మందులు చల్లే ముందే దానిపైన ఉన్న లేబుల్ పైన ఉన్న సూచనలు, మనకు ఆ సింబల్స్, లేకపోతే లేబుల్ పైన మనకు డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ పెడతారండి, ఆ సింబల్స్ ని చూసుకొని అది ఎంత ప్రమాదకరమైన మందు గమనించుకొని దాని ప్రకారంగా మనము చాలా జాగ్రత్తలు పాటించాలి. పశు ఈ పురుగు మందులు ముఖ్యంగా వారి పొలంలో స్ప్రే చేసిన తర్వాత అండి, లేకపోతే మన పశువులు ఈ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి.
1: పశువులు విష ప్రభావానికి లోనైనట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చెప్పండి. మరి
0: ముందుగా చెప్పుకున్న విధానం ప్రకారమే అధికంగా లాలజలం కారుతుందండి, వాంతులు, విరోచనాలు, పశువులు వణుకుతాయి, బాగా బలహీన పడిపోతాయి. మళ్ళీ మరి ముఖ్యంగా ఏంటంటే, పశువు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుందండి. మళ్ళీ ఇది ఒకవేళ అందులో ఉన్న క్రియాశీలక పదార్థం అనేది ఒకవేళ మోతాదుకు మించి అది పశువు శరీరంలోకి ప్రవేశించినట్లయితే పశువు మనకు చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇవి లక్షణాలు, ఇవి ముఖ్యమైన లక్షణాలుగా మనం గమనించవచ్చండి. ప్లస్ ఇదే పశువులు ఒకవేళ మనము ఒక శరీరంలోకి ఈ పురుగు మందుల అవశేషాలు చేరినట్లయితే, ఈ అవశేషాలు మరి ముఖ్యంగా పాలలతో ద్వారా కూడా అవి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పాలు వాటి చిన్న బిడ్డలైతే మన దూడలు కానీ అవి త్రాగినచో, సో ఆ దూడలు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి.
1: ఈ పురుగు మందు అవశేషాలు పొలంలోకి కూడా చేరే అవకాశాలు ఉంటాయా చెప్పండి. మరి
0: ముఖ్యంగా కొన్ని పురుగు మందు అవశేషాలు పశువుల శరీరంలో ప్రవేశించి తద్వారా పొలంలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంటుందండి. కాబట్టి నిర్దేశించిన పురుగు మందులను నిర్దేశించిన మోతాదులో మాత్రమే మనం వాడాలండి. ప్లస్ మనం ఏంటంటే, ఇవి ఒకవేళ పురుగు మందులు కలిపిన స్ప్రే ట్యాంకులు ఉంటాయి కదండి, ఆ స్ప్రే ట్యాంకులను రైతులు ఏం చేస్తారంటే నీళ్లతో కడగడం కానీ అక్కడ ఉన్న చెరువుల వద్ద వాటిని క్లీన్ చేయడం కానీ చేస్తున్నప్పుడు దాని ద్వారా కూడా ఇది మన పశువులకు అదే నీరు అవి త్రాగినట్టయితే వాటికి హాని కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి.
1: ఈ పురుగు మందు కలిపిన నీరు పశువులు తాగితే ప్రమాదమా, మరి ఇంకేమైనా జరుగుతుందా చెప్పండి. మరి
0: ముఖ్యంగా ఈ స్ప్రేయర్లు ఏవైతే మన రైతాంగం వాడతారో మన పురుగు మందులు స్ప్రే చేయడానికి, ఆ పురుగు మందులు స్ప్రే చేసిన స్ప్రే ట్యాంకులను అతి జాగ్రత్తగా వాడాలండి. వాడినప్పుడు తర్వాత అంటే పొలంలో ఆ మందులను స్ప్రే చేసిన తర్వాత వాటిని సరిగ్గా క్లీనింగ్ కోసమని చెరువుల్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ఒకవేళ అవి క్లీన్ చేస్తే ఆ నీళ్లు కూడా ఒకవేళ పశువులు తాగినట్లయితే దాని ద్వారా కూడా ప్రమాదం సంభవించే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుందండి.
1: పిచికారి సమయంలో పశువులను ఎలా రక్షించుకోవాలో చెప్పండి. మరి
0: పిచికారి సమయంలో మరి ముఖ్యంగా ఒకవేళ రైతు ముందే అనుకుంటాడు, రేపు నా పొలంలో నేను మందుల పిచికారీ చేయాలి అని అనుకుంటాడు కదండి, సో ఆ పిచికారి సమయంలో రైతులు ఏం చేయాలంటే ముందే వారికి ఉన్న పశువులను తన కొట్టంలో ఉంచుకొని ఆ వైపునకు వెళ్లకుండా జాగ్రత్త పడాలండి. మళ్ళీ కొడుతున్న ప్రదేశానికి ముందే తను సైన్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ ఇంకొక

0: ఏంటంటే పశువులు వాటి దరిదాపుల్లోకి చేరి వాటిని తినకుండా మళ్ళీ వాటి వల్ల అవి విష ప్రభావానికి లోన్ అవ్వకుండా ముందే రైతు జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ స్ప్రేయర్లను ఏవైతే ట్యాంకుల్లో మందులు కలిపి వాడతారోనండి, వాటిని కూడా పశువులకు దూరంగా ఉండే విధంగా చూసుకోవాలండి.
1: పొరపాటున పశువులు పురుగు మందు స్ప్రే చేసినటువంటి పంటను తింటే రైతులు ఏం చేయాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి
0: ముందుగా రైతులు ఏం చేయాలంటే ఆ ప్రాంతం నుంచి వెంటనే ఆ పశువులని దూరంగా పంపించాలండి. వేరే ప్లేస్లో వాటిని కట్టడం కానీ లేకపోతే చాలా దూరంగా వాటిని ఉంచాలండి. మరింత కలుషితం కాకుండా వాటి ప్లేస్ నుంచి అది దూరంగా ప్లేస్ చేయాలి. ప్లస్ వెంటనే మనం ఏం చేయాలంటే ఫస్ట్గా మన సొంత వైద్యం మొదలు పెట్టకుండా అక్కడున్న పశు వైద్యాధికారిని కలిసి ఆయన చెప్పిన ప్రకారం తగు సూచనలు పాటించి మనము ట్రీట్మెంట్ అనేది ఒక సర్టిఫైడ్ వెటనరీ ప్రాక్టీషనర్ దగ్గర చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంట్లో మనకు తోచిన వైద్యం చేయకుండా సరి అయిన వెటనరీ ప్రాక్టీషనర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, పశు వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ పశువులని మనము వెంటనే చికిత్స మొదటిగా చికిత్స అందించే విధంగా చూసుకోవాలండి.
1: పిచ్చికారి చేసిన పొలంలో పశువులు మేయకుండా రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: మేజర్గా అటువైపు వెళ్లకుండా చూసుకోవాలండి. మనము చూసుకొని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ ప్లస్ వాటిపైన ఉన్న లేబుల్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదువుకొని అది వాటిని స్ప్రే చేసిన టైంలో కొన్ని రోజుల వరకు పశువులను అటువైపు వెళ్లకుండా చూసుకొని పశువులు ఆ మేతను మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వాటి విష ప్రభావాలు పశువుల మీద పడకుండా చూసుకోవాలండి.
1: పురుగు మందుల వినియోగం వలన పశువులకు మాత్రమే ప్రమాదం ఉంటుందా లేదంటే మనుషులకు కూడా ప్రమాదం ఉంటుందా?
0: పురుగు మందుల వినియోగం అనేది కేవలం పశువులకనే కాదండి, ముఖ్యంగా అవి స్ప్రే చేసే రైతాంగానికి, మనకు మేలు చేసే పురుగులకు, మళ్ళీ మన చీడ పురుగులకు, ప్లస్ పశువులకు, తేనెటీగలకు, చేపలకు మరియు మిత్ర పురుగులకు కూడా వాటి వల్ల ప్రమాదం చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉందండి. సో పశువులకు మాత్రమే కాకుండా అవి స్ప్రే చేసే రైతాంగానికి కానీ, లేకపోతే ఈ మిత్ర పురుగులు కానీ, మనకైతే ఏవైతే పొలంలో చాలా సాయిల్ ఫర్టిలిటీని పెంచే పురుగులను కానీ, వాటి మీద కూడా వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి.
1: పిచికారి మందుల వినియోగంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి మరి.
0: ముఖ్యంగా మనకు పురుగు మందుల వినియోగంలో చట్టాలు ఉన్నాయి, నిబంధనలు ఏ విధంగా పాటించాలో ప్రతి ఒక్క దానికి గైడ్ లైన్స్ అనేవి, సర్టిఫైడ్ గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయండి. సో మనము ఒకవేళ చూసినట్టయితే ప్రతి ఒక్క పురుగు మందు పైన అది ఎటువంటిదో, దాని ప్రమాదం ఎంతవరకు ఉంటుందో వాటిని సూచించే లేబుల్స్ అనేవి ఉంటాయండి. త్రికోణాకారంలో లేబుల్స్ అనేవి మనకు ఆ పురుగుల మందుల పైన కనిపిస్తూ ఉంటాయి. సో ఆ లేబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, మనకు వేరే వేరే రంగుల్లో మనకు అవి సూచిస్తాయి. దాని ఎంత వరకు అది ప్రమాదాన్ని కలిగించగలుగుతాయో అనేది దాని రంగును బట్టి మనం గుర్తించగలుగుతాం. కొన్ని మన పురుగుల మందులపై ఎర్ర కలర్ అంటే రెడ్ కలర్ లేబుల్ ఉంటుంది, కొన్నిటి పైన బ్లూ ఉంటుంది, కొన్నిటి పైన ఎల్లో ఉంటుంది, కొన్నిటి పైన గ్రీన్ ఉంటుంది. సో మనకు రేంజ్ ఆఫ్ అంటే ఎంతవరకు ఎంత మోతాదులో అవి ప్రమాదాన్ని కలిగించగలుగుతాయో దాన్ని బట్టి మనకు ఈ రంగులు అనేవి సూచిస్తాయండి. ఇప్పుడు ఎరుపు రంగు ఉందనుకోండి, అది చాలా ప్రమాదకరమైన మందుగా మనము గుర్తించవచ్చు. అలాగే ఈ అదేవిధంగా ఇప్పుడు పసుపు ఆకుపచ్చ రంగు ఉందనుకోండి, అది కూడా ప్రమాదం కలిగించవచ్చు కానీ దాని మోతాదు అంత తీవ్రతరం కాకపోవచ్చు అండి. సో మనం ఈ రంగును బట్టి దాని తీవ్రతరాన్ని గుర్తించి మనం ఆ లేబుల్ని చూసి అది ఎంత జాగ్రత్తగా వాడాలో దాని నిబంధనలన్నీ ఆ లేబుల్ పైన కానీ, లేకపోతే మనకిచ్చిన ఏదైతే పేపర్స్ ఉంటాయో మనం కొన్నప్పుడు, ఆ మందులను కొన్నప్పుడే ఆ పేపర్స్ని కరెక్ట్గా చదివి అది ఏ విధంగా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, అది ఎంత మోతాదులో మట్టుకు స్ప్రే చేయాలి, అవన్నీ సూచనలు మనకు ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం అవన్నీ నిబంధనలన్నీ కరెక్ట్గా పాటించి దాని ప్రకారంగానే అది దానికున్న లేబుల్స్ మనం ఆ రంగును చూసి గుర్తుపట్టి, ఒకవేళ అది మరీ ఎరుపు రంగులో ఉందనుకోండి అది అత్యంత ప్రమాదకరమైన మందుగా మనం గుర్తించి దాని ప్రకారంగా దాన్ని మనము అవాయిడ్ చేసి పశువులను అటువైపు వెళ్లకుండా ఆ పొలంలో మేయకుండా మనం ముందే జాగ్రత్త పడాలండి. సో మనం ముఖ్యంగా ఏంటంటే మనకు ఆ తయారీదారి సంస్థ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన

0: అంటే లేబుల్స్ కానీ ఆ రంగును సూచించే తీవ్రతను బట్టి మనం మన చాలా జాగ్రత్తగా ఆ మందులను మనం వాడాల్సిన అవసరం ఉంటుందండి.
1: పశువులు అనుకోకుండా ఈ పురుగు మందు డబ్బాలను కానీ వాడి పడేసిన పురుగు మందు డబ్బాల్లో మిగిలిన ఆ విష పదార్థాన్ని తింటే దానికి ఎలా బయటికి ఆ మందును తీసుకుని రావచ్చు? మరి
0: ముఖ్యంగా మనము మన రైతాంగం ఏం చేస్తారంటే స్ప్రే ట్యాంకులు వాడతారండి. వీటి వినియోగం వాటిని స్ప్రే చేయడానికి స్ప్రే ట్యాంకులను వాడతారు. నీళ్లతో కలిపి ఆ స్ప్రే ట్యాంకులు వారి పొలంలో దాన్ని వాడుతూ ఉంటారు. ఈ వాడిన మందుల డబ్బాలు కానీ ప్యాకెట్లు కానీ ఏవైతే ఉంటాయో వెంటనే వాటిని ఆ స్ప్రే ట్యాంకులను సరిగ్గా క్లీన్ చేసుకోవాలి. అంటే దూరంగా వేరైతే ఎక్కడైతే పశువులు తిరగని చోటు ఉంటుందో అక్కడ వాటిని సరిగ్గా క్లీన్ చేసుకోవాలి. ఆ కడిగిన నీటిని పశువులకు అందకుండా చూసుకోవాలి. మళ్ళీ అదే టైంలో ఆ డబ్బాలు కానీ ఆ ప్యాకెట్లు కానీ ఏవైతే మందులు మనకు వాటిలో వచ్చి ఉంటాయో వాటిని కొద్ది మట్టుకు నేలని తవ్వి వాటిని పగలగొట్టేసి దాన్ని డంప్ చేసేయాలండి. సో అలా మిగిలిపోయిన మందు కానీ లేకపోతే దాని అవశేషాలు కానీ ఒకవేళ పశువుకి బై ఛాన్స్ దొరికింది అనుకోండి అవి తినకుండా మనము జాగ్రత్త పడవచ్చు. సో ఆ డబ్బాలను కానీ ఆ ప్యాకెట్లను కానీ కొద్ది లోతు వరకు మనం త్రవ్వేసి వాటిలో ఆ డబ్బాలను కానీ ప్యాకెట్లను కానీ పెట్టేసి మనం దాన్ని పిట్ని క్లోజ్ చేసేయాలండి.
1: మేడం గారు చాలా బాగుందండి. మీదైన విలువైన సమయాన్ని కేటాయించి పురుగు మందుల పిచికారీ చేసిన తర్వాత పొలంలో పశువులు మేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడతాయనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
2: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: నమస్కారం అండి భిక్షపతి గారు.
4: నమస్కారం అండి.
1: చలికాలానికి దగ్గరికి వచ్చినాం. ఈ సీజన్ లో ఏం పంటలు పండిస్తున్నారు? కూరగాయల పంటలు, పంటల పరిస్థితి ఏ విధంగా ఉన్నది?
4: ఇప్పుడు కూరగాయలు పండించేది మిర్చి, టమాటా, వంకాయ, మళ్ళీ దసరా దీపావళి అయిన తర్వాత క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ఎక్కువ టమాటా, మామూలుగానే వర్షాలు చేయబట్టి టమాటా తక్కువనే ఉన్నది. కూరగాయలు కూడా అన్ని తక్కువనే, ఇప్పుడు వర్షాలు లేక మళ్ళీ దిగుబడి కూడా తక్కువనే ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ కూరగాయలు కొద్దిగా రేంజ్ తక్కువయ్యే అవకాశం ఉన్నది.
1: సరే, ఇప్పుడు మీరు ఏ కూరగాయలు వేసారు, కూరగాయల పంటల పరిస్థితి ఏ విధంగా ఉన్నది?
4: మేము మిర్చి, టమాటా, వంకాయ వేసినాం. ఖర్చు ఎక్కువ ఉన్నది, కూరగాయలు తక్కువనే వస్తాయి. ఇన్ని రోజులు కనుక వర్షాలు లేక నీళ్లు ఇటు పొలానికి ఇటు అటు అందలేక కొద్దిగా అటు ఇటు అన్ని సీజన్లు ఉన్నాయి.
1: సరే, ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మీరు కూరగాయల పంటలు పెట్టిండ్రు?
4: నేను 2 ఎకరాలు చి ఒక 30 గుంటలు వేసినాం. 20 గుంటల వంకాయ, 20 గుంటల టమాటా, కొంచెం క్యాబేజ్ ఇట్లా పెట్టినాం. ఉల్లాకు క్యాబేజ్ అన్ని పంటలు పెడతాం.
1: అంటే దేవన్నపేట అంటేనే కూరగాయల పంటలు మాత్రమే పండించే వాళ్ళు ఉన్నారు, కూరగాయల పంటలకు మాత్రమే ప్రసిద్ధి అనేది ఉన్నది. మరి మీరు వాణిజ్య పంటలు ఎందుకు పండించారు? మరి కూరగాయల మీద ఎందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు?
4: కూరగాయలు ఎక్కువ అంటే మనకు కూరగాయలు ఎక్కువ సేలింగ్ సిటీ దగ్గర ఉన్నాయి కాబట్టి కూరగాయలు ఎక్కువ, రైతులందరూ కూడా కూరగాయలు సేలింగ్ మార్కెట్లకు కానీ ఎవరు వాళ్ళు అమ్ముకోవడానికి కానీ దగ్గర అందుబాటులో ఉన్నది, కూరగాయలే పండిస్తారు.
1: అంటే ఇప్పుడు ఈ కూరగాయల పంటతో పాటు ఇంకా ఆకుకూరలు ఏమైనా పండిస్తారా?
4: ఆకుకూరలు పండిస్తారు.
1: ఏం పండి?
4: పాలకూర, తోటకూర, సుక్కకూర, అన్ని ఆకుకూరలు కూడా ఇప్పుడు అన్ని పండిస్తారు.
1: సరే, ఇప్పుడు ఇంకోటి భిక్షపతి గారు, ఈ కూరగాయల పంటలు పండించాలంటే విత్తనాలు అనేటి ముందు ఎంపిక చేసుకోవడం చాలా ప్రధానమైనది. అంటే ఈ విత్తనాల ఎంపిక ఎట్లా జరుపుకుంటారు? మీరు ఈ విత్తనాలు తెచ్చుకోవడానికి ఎట్లా మీరు ఎవరిని సలహా అడుగుతారు? మరి
4: విత్తనాలు తెచ్చుకోవడానికి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, వరంగల్ అయిపోతారు. తెచ్చిన విత్తనాలన్నింటినీ మంచిగా ఎండలో ఎండబెట్టి ఎండిన తర్వాత మళ్ళీ కలుపుతారు.
1: వాటిలో ఏమన్నా పెస్టిసైడ్స్ ఏమైనా కలుపుతారా? మరి
4: ఏం కలపరు, కలపరు. మనకు మామూలుగా మనం చేయాలనుకుంటే ఆపాకు దంచి దాన్ని కలిపి చేస్తే కొద్దిగా పురుగు గిరుగు అనేది అంటకుండా ఉంటది.
1: అంటే సేంద్రియ పద్ధతి.
4: సేంద్రియ పద్ధతి కొద్దిగా కొంతమంది ఏం లేదు ఎండబెట్టినాక తర్వాత అలుపుకుంటారు. అట్లా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు అప్పట్లకే ఏం లేవు, ఇత్తనాలు కూడా మంచిగానే వస్తున్నాయి. మన వరంగల్ పోతే మనకు తెలిసిన వాటిలోనే తీసుకొచ్చుకుంటాం.

0: అంటే ఇప్పుడు సరే మీరు వంకాయ విత్తనాలు పెడతారు, ప్లస్ బెండకాయ పెడతారు, ఇంకా టమాటాలు పెడతారు.
1: టమాటా,
0: ఈ టమాటా అనేది ఈ మధ్యలో ఎవరి దగ్గర చూసినా దేశవాళీ టమాటా అనేది కనిపించడం లేదు. సాధ్యమైనంత వరకు హైబ్రిడ్ టమాటానే వాడుతున్నారు. అంటే ఈ టమాటాలో హైబ్రిడ్ కాకుండా దేవనపేట గ్రామంలో చాలా మంది దేశవాళీ టమాటాలు పండించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరి ఈ రెండు టమాటాలు తినడం వల్ల ఏది ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది, ఏది ఎక్కువ లాభం ఉంటుంది?
1: సేలింగ్ కావాలంటే అన్నపూర్ణ టమాటా బాగుంటుంది దేశవాళీ. ఏ ఇప్పుడు బాక్సుల టమాటా మదనపల్లి నుండి వస్తుంది, ఇదొకటి అదొకటి గోల్డెన్, ఇవన్నీ టమాటాలు వస్తాయి. ఇప్పుడు తినే వాళ్ళు కూడా ఏంటంటే 10 రూపాయలు 2 రూపాయలు అక్కిత్తాలంటే అది ఏ టమాటానా కానీ తినరు. అదే ఒక ఆశ అనేది ఇచ్చిందంటే టమాటా నువ్వు 15 రూపాయలు అంటే కొనలేమే ధర ఎక్కువ ఉన్నది అని అంటారు. అది తెలియదు వాళ్ళు, తక్కువ ఎత్తాందంటే అది ఏదన్నా కానీ తీసుకోవడం.
0: భిక్షపతి గారు, ఈ అన్నపూర్ణ టమాటా అనేది మన దేవనపేట గ్రామంలో ఎక్కువ పండిస్తారు, దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఇంకెక్కడ ఎక్కడ ఎక్కువ పండిస్తారు?
1: పండిస్తారు ఇటు మత్స్యపురం, నర్సంపేట, ఇటు కూడా బాగానే పండిస్తారు.
0: అంటే ఈ దేశవాళిలో ఒక అన్నపూర్ణనే ఉంటుందా, ఇంకా వేరే
1: రకాలు?
0: మీరేమన్నా ఇంతకు ముందు వేరే ఏమన్నా వేసిన సందర్భాలు ఉన్నాయా?
1: వేరే వేసినాం కానీ ఇప్పుడైతే అన్నపూర్ణ వాడతాను.
0: భిక్షపతి గారు, ఇప్పుడు అంటే మన ఏరియాలో ఈ అన్నపూర్ణ ఎక్కువ?
1: అన్నపూర్ణ, లక్ష్మి, 999 అన్నది.
0: ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి వచ్చే టమాటా కూడా ఉంటుంది మన దగ్గర, బాక్సుల టమాటా. ఆ టమాటా తినడం వల్ల, ఈ టమాటా తినడం వల్ల లాభం ఏందనేది ప్రజలకు తెలియాలి కదా, చెప్పండి. మరి
1: ప్రజలకు తెలియాలంటే ఈ టమాటా మంచిగా ఉడుకుతుంది, అదైతే గట్టిగా ఉంటుంది, ఉడకడం తక్కువ, రుచి తక్కువ ఉంటుంది, సేలింగ్ కూడా తక్కువ. ఏంటంటే సీజన్ మనిషి సీజన్ లేనప్పుడు ఆ టమాటా నడుతుంది, ఏదో నడుతూనే ఉంటుంది. సీజన్లో మాత్రం ఈ టమాటా వెళ్ళినప్పుడు ఆ టమాటా నడవాలి అట్లా రైతులకు.
0: భిక్షపతి గారు, ఇప్పుడు దేశవాళీ టమాటా తింటే లాభం ఏంది, ఇంకా బాక్స్ టమాటా తింటే లాభం ఏంది?
1: అంటే దేశవాళీ టమాటా బాక్స్ టమాటా ఏంటంటే, ఇప్పుడు మనం బాక్స్ టమాటాకున్న మన టమాటాకి ఏంటంటే అక్కడ వాళ్ళు మందులు ఎక్కువ కొడతారు, మన ఇక్కడ సేంద్రియ ఎరువుల వల్ల మందులు కానీ కొట్టడం కానీ తక్కువ ఉంటాయి. ఆ టమాటాకు ఈ టమాటాకు చేంజ్ ఉంటుంది. ఈ మందులు వాళ్ళు ఎక్కువ స్ప్రే చేస్తారు, మనం మందులు తక్కువ స్ప్రే చేస్తాం అట్లా.
0: అంటే ఈ మందుల తిండి తినడం వల్ల ఏం జరుగుతుంది మరి మనుషులకు?
1: మనకి ఏంటంటే ఇక్కడ మన లోకల్ ఏరియాలో పండిన పంటలు తింటే కొద్దిగా మనకు మనకు ఆరోగ్యానికి సేఫ్ ఉంటుంది. ఇక మార్కెట్లో ఎంత ఫ్రెష్ ఉండి ఎంత మంచిగా ఉంటే అంత మందు స్ప్రే ఇచ్చిన బాపతి ఉంటాయి. అందుకే అనారోగ్యాలు కావడు, ఏది తిన్నా అది మోషన్స్ అవడు, లేకపోతే ఏదో ఒకటి మనుషులు అది తెలుసుకుంటలేరు కదా. ఆసమలు పండించినాయంటే ఏ ఆసమలు ఏం పండించారు, వాళ్ళు మంచిగా కావాలి, పురుగు లేకుండా కావాలి. పురుగు లేకుండా ఉండాలని అంటే అవి ఎంత స్ప్రే కొడతాలు, ఎంత మందులు కొడతాలు అనేది తెలియదు వాళ్ళకు. సరుకు బాగుండాలి అంతే, అట్లా చాలా అదైపోతాను.
0: ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చిన్న చిన్న పిల్లలకు కూడా బీపీ, షుగర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి, కొంతమందికి హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి. అంటే ఈ క్రమంలో వాళ్ళు తినే ఆహారం ఏంటారా మరి, అంటే మందులు స్ప్రే చేసిన ఆహారం తినడం వల్ల ఎట్లా వస్తుంది అంటారా?
1: ఇప్పుడు అన్నిటికీ ఒకటే అండి. ఇప్పుడు వరి కానించి మొదలు పెడితే చిన్న వేటికి గానీ ట్రైజరు కూరగాయలు కొడతారు. అప్పుడు చిన్న మామూలుగా ఏంటంటే ఏదో చిన్న చిన్న మందులు కొట్టేది. ఇప్పుడు ఏ మందులు గానీ చిన్నప్పటి నుంచి మొదలు పెడితే అవి అయిపోయేదనక ట్రైజరు కూరగాయలు ఇవే వాడతాను. అందువల్ల వరికైనా వేటి కూరగాయలకైనా అన్ని స్ప్రేల వల్లనే ఇట్లా తయారైతాను.
0: సరే, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు కూరగాయల పంటలు పండిస్తున్నారు?
1: నేను ఒక 10 సంవత్సరాలు అవుతాను. 10 సంవత్సరాలు,
0: 10 సంవత్సరాల కాలంలో ఈ కూరగాయలు పండించే క్రమంలో సేంద్రియ ఎరువులు వేస్తున్నారా లేదంటే రసాయనిక ఎరువులు వేస్తున్నారా?
1: రసాయనిక
0: ఏ మోతాదులో యూజ్ చేస్తున్నారు?
1: సేంద్రియ ఎరువులే వాడతాం ఎక్కువ. ఇక సరే ఎప్పుడో కొద్దిగా టైం లేదని అంటే చేను మనకు రావాలి, కొద్దిగా పరిస్థితి వేరే చేంజ్ అయింది, లేకపోతే వేయాలంటే రసాయనిక ఎరువులు ఒక 2-3 సార్లు వాడతాం అంతే.
0: అంటే సేంద్రియ ఎరువులు ఏమి వేస్తారు, ఎట్లా వేస్తారు?
1: సేంద్రియ ఎరువులు అంటే ఇక మనం పెంట, గొర్రె ఎరువు కానీ ఇవన్నీ దుక్కిల్ని వేసి దుక్కి దున్నుతాం.
0: దుక్కి దున్నేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
1: ఎండాకాలం ఫిబ్రవరి మార్చిలో అప్పుడే వస్తుంది. అప్పుడు మనం మంచిగా ఎంత మంచి దుక్కి చేసుకుంటే అంత బాగా వస్తుంది పంట. మనం ఎరువులు వేసి దున్ని అన్ని చేసుకుంటే బాగుంటుంది.
0: ఆ తర్వాత నెక్స్ట్ మరి ఈ దుక్కి దున్న తర్వాత అంటే ఏ కూరగాయల పంట ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి అనేది మీరు నిర్ణయించుకుంటారా, ఎట్లా చేస్తారు?
1: అయితే మనం మిర్చి పెట్టుకోవాలనుకుంటే దాన్ని మంచిగా సదన్ చేసి పెంట ఇట్లా చల్లి 4 సార్లు దున్నుకొని దాన్ని మంచిగా ఎంత మంచిగా చేస్తే దుక్కి అంతా బాగా వస్తుంది చేను. ఇక మామూలుగా ఈ కూరగాయ చెట్లు టమాటాలు గిమాటాలు అంటే సరే 2 సార్లు 3 సార్లు దున్నుకున్నది సరిపోతుంది.

0: ఉంటుంది. ఒక మిర్చికి కానీ పసుపు కానీ వీటికి పెద్ద పంటలు కాబట్టి మంచిగా దున్నుకోవాలన్నమాట. దుక్కి ఎంత సదును ఉంటే అంత చేను దిగుబడి వస్తుంది.
1: సరే, ఇప్పుడు మీరు దున్నే క్రమంలో అంటే మీరు ఎడ్ల నాగళ్ళతో దున్నుతారా లేదంటే యాంత్రిక పద్ధతి వచ్చింది ఇప్పుడు అంతా మొత్తం ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్లు కల్టివేటర్లు ఫల్టర్లు ఇల్టర్లు వచ్చినాయి, అంటే వీటితో దున్నుతున్నారా ఎడ్ల నాగళ్ళతో దున్నుతున్నారా?
0: ఇప్పుడు ఎడ్ల నాగళ్ళు ఎడ్లు లేనిదైతే వ్యవసాయం చేయలేము. ఇప్పుడు ఏంటంటే దాదాపు టైం అంది అందక ట్రాక్టర్లతో దున్నట్టు పక్క కంపల్సరీ దున్నుతాను. తర్వాత మాత్రం మనం ఎడ్లతో దున్నుకుంటాం. బోయలు పట్టుడు కానీ కాలువలు దున్నుడు కానీ ఏదన్నా అంటే ఎడ్లు లేని వ్యవసాయం నడవది. ఏంటంటే మన టైంకి ఇప్పుడు కావాలంటే ట్రాక్టర్.
1: ఏది మంచి సౌకర్యంగా ఉంటుంది?
0: ఇప్పుడు ఎడ్ల నాగలతోటే సౌకర్యం ఎక్కువ ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక జీతగాళ్ళు, ఇప్పుడు జీతగానికి కావాలంటే 100,000 రూపాయలు కావాలి, 100,000 రూపాయలు 80,000 ఎడ్లు. ఇవన్నీ కాకుండా ఎవరో మామూలుగా ఇప్పుడు ఒక్కరు ఉంచుకుంటే ఇద్దరు ముగ్గురు సరిపోతుంది ఎడ్లు, అట్లా అందరూ వాడతారు. అట్లా
1: వీళ్ళ నమ్మకం ఏంటంటే ఎడ్ల నాగలతో దున్నితే దుక్కి లోతుగా పడి మంచిగా పోతామైందంటారు. అదే ఈ ట్రాక్టర్తో దున్నడం వల్ల మీద మీద దుక్కి పోతామైందంటారు, మీద మీద దున్నడు భూమి కూడా లోతుగా చదువు కదంటారు. అంటే ఈ రెండు పద్ధతులలో మీరు ఎడ్ల నాగళ్ళే మంచిది అంటారు. మరి ఈ క్రమంలో ఎడ్లు అనేటివి ఇప్పుడు అంతరించిపోతున్నాయి రోజు రోజు, అంటే పశువులు. మరి చాలా మంది రైతులు కూడా ఈ ట్రాక్టర్లకే అలవాటు పడుతున్నారు తొందరగా కావాలని. ఖర్చు విషయంలో ఏది ఎక్కువ వస్తుంది? మరి
0: ఖర్చు విషయంలో ఎట్లా ట్రాక్టర్ విషయం ఎక్కువ వస్తుంది ఖర్చు? అదే మన ఎడ్ల నాగళ్ళు అంటే రోజు 20 క్వింటాలు దున్నుకున్నా కూడా 3 రోజుల 2 ఎకరాలు 3 ఎకరాలు దానిక దున్నుకోవచ్చు. ఇక అట్లా ఇది దున్నటోడు ఉన్నోళ్ళు ఎడ్లున్నోళ్ళు సొంత చేసుకోవాలనుకున్న వాళ్ళు వ్యవసాయం ఎడ్లతోటి చేసుకుంటారు. ఎవరో ఒకళ్ళు చాలా ఉన్న వాళ్ళు చేయలేని ఓపిక లేని వాళ్ళు ట్రాక్టర్తో దున్నారు, ఇటు పెట్టు మొక్క ఉన్న పత్తి వేసి ఉంటారు.
1: సరే, ఇప్పుడు మీరు
0: టమాటా అయితే 10 రోజుల కనబడతాయి, అదే మిర్చి అయితే 15 నుంచి 20 రోజుల లోపు మిర్చి వెళ్తాయి. మిర్చి కానీ వంకాయ అంటే 2 రోజుల లోపే మనకు కనబడుతుంది.
1: సరే భిక్షపతి గారు, మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు అందించారు. ధన్యవాదాలు అండి. నమస్కారం
0: సార్.

0: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి గబ్బర్ సింగ్ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి. ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన భువన చంద్రగీతం, సంగీతం రాజ్కోటి.

ఇప్పుడు వినండి రాబోయ్ చందమామ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, రౌడీ అల్లుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం బప్పిలహరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి జగదేక వీరుడు అదిలోక సుందరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

ఏ పడివేనండి? భరత్ అనే నేను. ఏ చిత్రం కోసం? యజనిజర్ రేటా పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఇప్పుడు వినండి, చూడాలని ఉంది ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్

ఇప్పుడు వినండి. దూకుడు ఏ చిత్రం కోసం? రంజిత్ దివ్య పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు FMA 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రోజా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా, చిత్రం సూర్య ఐపీఎస్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం సమకూర్చిన వారు మిక్కీజే మేయర్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: It will help them to kind of establish to talk to them to address these challenges. But still, there is a lot of time to do that. As I said, there are 95 signatories there to the convention, but only 3 parties have ratified. So we have signed the convention and we also have to ratify it. And there is a proper process for the country to ratification it. It will go to the parliament also and then ratification will happen. But it will help us to set up and align the framework, and so is the case with other countries there.
1: Thank you so much, Mr. Gulshan Rai, for joining us and helping us understand the significance of India signing the UN Convention Against Cybercrime and what stronger international cooperation could mean for India's digital security and for citizens navigating the online world. As our dependence on digital platforms continue to grow, cooperation between countries will remain an important part of tackling cybercrime that crosses national borders. Thank you for being with us, sir.
0: Thank you.
2: You are listening to a discussion on significance of India signing the UN Convention Against Cybercrime. The participants were Gulshan Rai, cybersecurity expert, and Meghna Bose, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044.
3: Spotlight.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై మణియయ్యర్ గారి గాత్ర కచేరి వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

దదని దదని దదని దదని ద

0: శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై మణియయ్యర్ గారి గాత్రకచేరి విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి నిలయంలో సమయం 10:20 కావస్తుంది. మధుర గీతాల్లో ఇప్పుడు వినండి, లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సంగీతం టి చలపతిరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11:13. ఇంతటితో ఈనాటి మా ప్రసారాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎంఏ 103.5 MHz పై మా ప్రపాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.

తాలి 13 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మా ప్రపాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.